0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూస్తాం. షెకెము మనుషులు గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడైన అబీమెలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని యొద్ద విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి మనము నేర్చుకోగలం. అతని కుమారుడైన అబీమెలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. అబీమెలెకు షెకెము వారిని 3 సంవత్సరాలు పాలించాడు. ఆ మీదట గిద్యోనుకు చేసిన ఘోరానికి ప్రతిఫలం అనుభవించాడు. రాతిని పొడిలించువాని మీదికి రాయి పొడిలించబడుతుంది. యాయీరు 22 సంవత్సరాలు పరిపాలించాడు. వారు వినయపూర్వకమైన వారు, చురుకైన వారు, దేవునికి ఉపయోగకరమైన వారు, ఆయనచే నియమించబడిన పాలకులు. యాయీరు తర్వాత ఇస్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీన్లకు, అమోనీయుల చేతికి అప్పగించాడు. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 9-10 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 9వ అధ్యాయంలో ఇస్రాయేలీయులు తప్పటడుగు వేయటం ఇది 5వ సారి. గిద్యోను కుమారుడు అబీమెలెకు, అతడు ఈసారి యుద్ధానికి కారకుడయ్యాడు. అబీమెలెకు గిద్యోను యొక్క ఉపపత్నికి పుట్టినవాడు. అబీమెలెకుకు అధికార వ్యామోహం ఎక్కువ. అతని సోదరులు అతన్ని ద్వేషించారు. వీరందరూ 70 మంది. అబీమెలెకు అధికార కాంక్ష పట్టపగ్గాలు లేకుండా చెలరేగింది. తన అధికారానికి అడ్డం వస్తున్నారని చెప్పి ఇతడు తన సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. తాను నాశనమైపోయాడు. దేవునికి లోబడిన వ్యక్తులు ఘన విజయం సాధించగలరు, కాని అబీమెలెకు దేవునికి లోబడలేదు. రాజకీయ సంక్షోభానికి తానే కారకుడయ్యాడు. ఇప్పుడు వివరాలు. షెకెములో ఉన్న తన సహోదరులతో అబీమెలెకు అన్నాడు, మీరంతా షెకెము యజమానులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకోండి. 70 మంది సోదరులు మిమ్ములను ఏలటం మంచిదా, లేక అబీమెలెకు ఒక్కడూ మిమ్మలను ఏలటం మంచిదా? అందరూ అబీమెలెకే కావాలన్నారు. తన పక్షాన ప్రచారం చేయడానికి అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. ఆ తరువాత అబీమెలెకు ఒఫ్రాలో తన సహోదరులందరినీ, 70 మందిని రాతి మీద చంపాడు. యోతాము అనేవాడు గిద్యోను చిన్న కుమారుడు, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అబీమెలెకు క్రూరుడు, పశుప్రాయుడు, హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. ఈ విధంగా అబీమెలెకు పరిపాలకుడయ్యాడు. ప్రజలెంతో పరిపాలకుడు అంతే. అతడు చేసిన దుష్కార్యాలకు దేవుడు అతణ్ణి శిక్షించకుండా వదల్లేదు. అతణ్ణి కావాలని నెత్తికి ఎక్కించుకున్నందుకు షెకెము ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు. ప్రజలలో అబీమెలెకుకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. యోతాము గిద్యోను చిన్న కొడుకు. అతడు గెరిజీము పర్వతం మీదికి ఎక్కి బిగ్గరగా అన్నాడు, షెకెము యజమానులారా, నేను చెప్పే ఉపమానం వినండి. అడవిలోని చెట్లన్నీ ఆలివ్ చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. ప్రజలకు నేను మంచి తైలం సరఫరా చేస్తాను. ఈ సేవను మాని మీకు నేను రాజునవ్వడం నాకు ఇష్టం లేదు. అప్పుడు అవి అంజూరపు చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. నేను రాను, నేను నా మంచి ఫలాలను ప్రజలకు పంచిపెట్టాలి అన్నది అంజూరపు చెట్టు. అలాగే ద్రాక్షవల్లిని అడిగితే, నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే ద్రాక్షరసం ఇవ్వడం మాని రాజునవ్వడానికి రాను పోండి. చివరికి అడవిలోని చెట్లన్నీ కలిసి ముండ్ల పొదను ఆహ్వానించాయి. ముండ్ల పొద అన్నది, రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని 4 నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. నా తండ్రి పనికత్తె కుమారుడు అబీమెలెకు, నా తండ్రి మీకు చేసిన ఉపకారానికి ఇదా మీరిచ్చే ప్రతిఫలం. అభిమెలకు ముండ్లపొదలాంటివాడు, అతని అగ్ని మిమ్మల్నందరినీ చివరికి అతణ్ణి కూడా దహించేస్తుంది. అంతటా యోతాము పారిపోయి బేయేరు అనే చోట కాపురమున్నాడు. యోతాము ఉపమానం ఎంతో అర్థవంతమైనది. ఈ ఉపమానంలోని చెట్లు గిద్యోను 70 మంది కుమారులు, ముండ్ల పొద అభిమెలకు. మీరు ఎన్నుకునే చెట్లు మంచివైతే ఫలాలు కూడా మంచివే. ముండ్ల పొద పరిపాలిస్తే అది అందరినీ దహించి వేస్తుంది. యోతాము ఉపమానం అక్షరాలా నెరవేరింది. అభిమెలకు శకమును దగ్ధం చేశాడు. చివరికి తాను తలపగిలి చచ్చాడు. అభిమెలకు 3 సంవత్సరాలు పరిపాలించాడు. దురాత్మ ప్రభావం చేత అభిమెలకు మోసపోయాడు. షెకెమీయులు దారిదోపిడీలు చేశారు. దేవతాలయంలో తిని తాగి అభిమెలకును దూషించసాగారు. గాలు అనేవాడు అభిమెలకుతో యుద్ధానికి తలపడ్డాడు. అభిమెలకు గాలును తరిమేశాడు. 45వ వచనం. అభిమెలకు అరోమా పట్టణాన్ని నాశనం చేసి ఉప్పు చల్లాడు. అతను సల్మోను కొండ ఎక్కి గొడ్డలి చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి భుజం మీద వేసుకుని తనతో ఉన్నవారు అలాగే చెయ్యాలని శాసించాడు. కోట చుట్టూ ఆ కొమ్మలను వేసి కోటను అగ్నితో కాల్చివేశాడు. షెకెము గోపుర యజమానులు ఇంచుమించు 1000 మంది చచ్చారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అభిమెలకు షెకెము రాజు. ఈ షెకెములో పూర్వం అబ్రహాము ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే షెకెము యువరాజు యాకోబు కుమార్తెను మానభంగం చేశాడు. యోసేపు ఎముకలు షెకెములో పాతిపెట్టబడ్డాయి. ఈ షెకెములోనే యెహోషువా ప్రసంగం చేసినప్పుడు ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నారు. ఇశ్రాయేలుకు దేవుడే రాజు. అభిమెలకు దేవుని స్థానాన్ని దురాక్రమణ చేశాడు. తన సహోదరులను హతమార్చాడు. పదవీకాంక్ష అభిమెలకును తినేసింది. దైవకేంద్రితమైన అధికారం నిలుస్తుంది, స్వార్థకేంద్రితమైన అధికారం కుప్పకూలిపోతుంది. మత వ్యాపారం చేసేవారు భక్తులు కారు, వారు సమాజ వ్యతిరేక శక్తులు. యోతాము చెప్పిన ఉపమానం సారాంశమిదే. సత్ప్రవర్తన లేని దౌర్భాగ్యుణ్ణి, సౌశీల్యము లేని వంచకుణ్ణి అధికారపీఠమెక్కించకండి. అభిమెలకు ఒక న్యాయాధిపతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడు కాడు. దేవుడు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదు అంటారా? పాపి పశ్చాత్తప్తుడవడానికి దేవుడు అవకాశమిస్తాడు. దేవుని దీర్ఘశాంతం పాపిని పశ్చాత్తాపానికి నడిపించాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు అభిమెలకుకు 3 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. న్యాయాధిపతులు 9:50-57 వరకు. ఆ తరువాత అభిమెలకు తేబేసు గోపురానికి వెళ్ళాడు. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉంది. జనమంతా గోపురం మీదికి ఎక్కారు. ఆ గోపురాన్ని దగ్ధం చెయ్యాలని చూచాడు. అతడు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమెలకు తలమీద తిరగటి రాతిని పడేసింది. అతని తల పగిలింది. ఆడదాని చేతిలో చావటం అతనికి అవమానమనిపించింది. ఒక బంటును పిలిచి నన్ను కత్తితో పొడువు అని అడిగి పొడిపించుకొని అభిమెలకు చచ్చాడు. యోతాము శాపం వారి మీదికి వచ్చింది. గిద్యోను యొక్క ఉంపుడు కత్తె కొడుకు అభిమెలకు. ఇతని కథ విషాదాంతం. మొదట గిద్యోను బయలుదేవతారాధికుడే, కాని సత్యదేవుణ్ణి ఎరిగినవాడై అతడు గొప్ప కార్యాలు చేయగలిగాడు. కాని అతని కుమారుడు అన్యులు కూడా చేయ సాహసించని అసభ్యకార్యాలు చేశాడు. కీర్తనలు 68:14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసింది. అభిమెలకు ముండ్లకంపలాంటివాడు. ముండ్లకంప అడవినంతా తగలబెట్టింది. తాను మండి మశాన్నమైపోయింది. దేవుడు చేయనిదే తమను తామే నాయకులుగా చేసుకున్నవారికి శ్రమ. శ్రోతలు, మనమిప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో 1వ వచనాలలో 2 న్యాయాధిపతుల వృత్తాంతం చెప్పబడింది. అబీమెలకు తరువాత తోలా న్యాయాధిపతి అయ్యాడు. అతడు షామీరు అనే చోట నివసించాడు. 23 సంవత్సరాలు తోలా పరిపాలించాడు. అతని తరువాత యాయీరు న్యాయాధిపతి అయ్యాడు. ఇతడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. అతనికి 30 మంది కుమారులు. వారికి 30 ఊళ్ళున్నాయి. 30 గాడిదపిల్లలనెక్కి తిరిగేవారు. వాటిని యాయీరు గ్రామాలు అని వ్యవహరిస్తారు. యాయీరు గాని అతని 30 మంది కుమారులు గాని ఏమి చేసినట్లు? యాయీరు కొడుకులు గాడిద పిల్లల మీద స్వారీ చేస్తూ సరదాగా తిరిగారు. అంతకు మించి వారు చేసిందేమీ లేదు. వీరి తరువాత ఇస్రాయేలీయులు తిరిగి విగ్రహారాధనలో పడిపోయారు. ఎప్పటికాలిట్టిట్టే దేవుడు వారిపై కోపగించి ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. 18 సంవత్సరాలు ఇస్రాయేలీయులు శత్రువుల చేతిలో ఎంతో చితికిపోయారు. అప్పుడు ఇస్రాయేల్ వారు దేవునికి మొర్రపెట్టి క్షమాభిక్షను కోరారు. దేవుడు న్యాయశీలి, నీతిగల దేవుడు. ఆయన పాపాన్ని శిక్షించి తీరతాడు. కష్టాలు వచ్చినప్పుడు సణగవద్దు. కష్టాల మధ్య దేవుని సందేశమేదో అది వినాలి.

0: తొమ్మిదో వచనం. అమ్మోనీయులు యూదా బెన్యమీను ఎఫ్రామీయులతో యుద్ధం చేయడానికి యోర్దానును దాటి వచ్చారు. అప్పుడు గాని ఇశ్రాయేలీయులకు తెలివి రాలేదు, దేవునికి ఆక్రందన చేశారు. నేను మిమ్మును కాపాడను, దేవతలు ఏం చేయగలవో మీరే చూసుకోండి అన్నాడు దేవుడు. కాని ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపం చెందిన వారై దేవుణ్ణి వేడుకున్నారు. వారు అన్యదేవతలను తొలగించారు. దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ఇశ్రాయేలీయులకు ఇదే అలవాటైపోయింది. దేవుడు వీరికి ఆపదముక్కుల దేవుడైపోయాడు. ఆపద రాకముందే దేవుని యందు విశ్వాసముంచితే ఎంత బాగుండేది. ప్రియశ్రోతలు, దేవుడు మన యొక్క ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచిపోతూ వచ్చారు. అయినా దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. తన ప్రజలు పశ్చాత్తప్తులైనప్పుడు దేవుడు వారిని క్షమించాడు. శ్రోతలు, మన అనుదిన జీవితంలో దేవుణ్ణి కేంద్రంలో ఉంచాలి. పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు తండ్రికి ఎంతో మనస్తాపం కలుగుతుంది. యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు ప్రభువు. యేసు చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది. శ్రోతలారా, దేవునికి సన్నిహితులై ఉండండి. తీరా తీర్పు వచ్చాక ఏడవటం కాదు, ముందుగానే ప్రభువు దగ్గరికి రావాలి. న్యాయాధిపతులు 10:17 వచనాలు. అమ్మోనీయులు గిలాదులో దిగారు, ఇశ్రాయేలీయులు మిస్పాలో దిగారు. గిలాదు పెద్దలు అనుకున్నారు, అమ్మోనీయులతో యుద్ధం చేయగల సమర్థుడే మాకందరికీ ప్రధాని అవుతాడు. శ్రోతలు వింటున్నారా, అమ్మోనీయ జాతి న్యాయాధిపతుల కాలంలో ఎంతో ఉచ్చదశలో ఉంది. అమ్మోను ఎవరు? లోతు కుమార్తె వ్యభిచరించినప్పుడు పుట్టిన కొడుకు. మోయాబు కూడా అలా పుట్టినవాడే. మోయాబు, అమ్మోను జాతులు జంటగా ఉంటాయి. వీరిని జయించడం ఎంతో కష్టసాధ్యం. 10 మనకు పరిచయమైన న్యాయాధిపతులు చేసిందేమీ లేదు, సాధించింది ఏమీ లేదు. యాయీరు 8 న్యాయాధిపతి. ఇతనికి 30 కొడుకులైతే వీరికి తండ్రి తలా ఒక గాడిదను కొనిపెట్టాడు. యాయీరు వృత్తాంతం మనకు ఏమి నేర్పుతున్నది? తన గమ్యమేదో తెలియని మనిషికి ఎంత ఐశ్వర్యమున్నా దానివలన ఎవరికీ ప్రయోజనముండదు. కొందరు బలహీనులున్నారు, వారికి ఉన్న బలమంతా వారి అధికారమే. ఆ అధికారం కాస్తా పోయినప్పుడు వారి గతి చూడండి, వారినెవ్వరూ లెక్క చెయ్యరు. ఆ రోజుల్లో రాజులు గాడిదల మీద ఊరేగేవారు. గుర్రాలు కూడా ఉండేవి. గాడిద సమాధానానికి గుర్తు, గుర్రం యుద్ధానికి సంకేతం. గుర్రాలను ఈజిప్టు నుండి దిగుమతి చేసుకునేవారు. యాయీరు తన కుమారులకు తలా ఒక గాడిదను కొనియిచ్చాడు. ధనవంతులు మాత్రమే వాటిని కొనగలరు. న్యాయాధిపతి కుమారులకు అది హోదా. మీకు జ్ఞాపకముందా, ఒకసారి యెరూషలేముకు యేసుక్రీస్తు స్వారీ చేస్తూ వచ్చాడు. గాడిద మీద ఎక్కి వచ్చాడు. గాడిద రాజులెక్కే వాహనం. ఆయన రాజుగనకే గాడిదెక్కి వచ్చాడు. ఆయన సాత్వికుడు. ఆయనను చూచి ప్రజలు హోసన్నా నినాదాలు చేశారు. యాయీరు న్యాయాధిపతి, ఎంతో ధనికుడు. కొడుకులకు గాడిదలను కొనియిచ్చాడు. కొడుకులు అడిగిందల్లా ఇచ్చి వారిని చెడగొట్టాడు. ఆ 30 ఒక్కడైనా ప్రయోజకుడు లేడు. సరదాగా గిలాదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతకు మించి వారు ఇంకా ఏమీ చెయ్యలేరు. యేసు ప్రభు ఎక్కబట్టి ఆ గాడిదకు గుర్తింపు వచ్చింది. ప్రశస్త వస్త్రాలు పరిచారు. దానిమీద గాడిద నడిచింది. అయితే యాయీరు కొడుకులు అప్రయోజకులు. వారెక్కిన గాడిదలకు విలువేముంది? అదేమన్నా ఊరేగింప? ఎవరైనా వారికి జేజేలు చెప్పారా? యాయీరు కొడుకుల గాడిదలను చూచి సైతాను చాలా మెచ్చుకొని ఉంటాడు. ప్రజలకు అది చూడడానికి వినోదంగా ఉంది. యాయీరు న్యాయాధిపతి అయి ఉండి కొడుకులతో, వారి గాడిదలతో కాలక్షేపం చేస్తున్నాడు. చివరికి వారు గాడిదల్లాంటి కొడుకులయ్యారు. నోవహు దినాలలో ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, పిల్లల్నిస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, అంతే. దేవునికి ఘనత లేదు, మహిమ లేదు. సొలొమోను ఏమి చేశాడు? విదేశాలకు ఓడలను పంపి కోతులను నెమళ్లను దిగుమతి చేసుకున్నాడు. తాను రాజై ఉండి ఇదే నా చేయాల్సింది. ఇదెలాంటి కాలక్షేపం? ఇదేమి వినోదం? నెమళ్ల అందం చూచి ఓహోహో అన్నాడు, కోతి చేష్టలు చూచి హిహిహి అన్నాడు. అంతకు మించి మరేమీ లేదు. సోదరీ సోదరులారా, ఒక గమ్యము, గురి, ఉద్దేశ్యము, ధ్యేయము లేకుండా ఊరికే ఇటు డబ్బు తేవడము, అటు ఖర్చు పెట్టడము, ఇటు డబ్బు దాచిపెట్టడము, దాన్ని భద్రపరచలేక నానా అగచాట్లు పడడము, దీనివల్ల దేవునికి ఏమి మహిమ? అపొస్తలుడైన పౌలు సాక్ష్యం, నా మట్టుకైతే బ్రతకడము క్రీస్తే, చావైతే లాభము. బ్రతికితే ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. యాయీరుకు గొప్ప ఆస్తి ఉంది, అతనిలో ఆత్మసంబంధమైన శక్తి శూన్యం. అతడు బతికాడు, చనిపోయాడు. అతడు సాధించింది ఏదీ లేదు. ఫిలిస్తీ, అమ్మోనీయ రాజ్యాలకు ఇస్రాయేలీయులు 18 సంవత్సరాలు పూర్తిగా లొంగిపోయారు. పరాయి దేశాలకు బానిసలయ్యారు. అమ్మోనీయులు వీరిని బాగా అణగొట్టారు. విగ్రహారాధనను బట్టి అనేక శాపాలు వీరి మీదికి వచ్చాయి. 17:9 అంటోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వారెవరు? ఈ హృదయ వ్యాధిని ఏ మానవుడు గ్రహించజాలడు? యేసుప్రభువు పరమవైద్యుడు. ఆయన వద్దకు వస్తేనే కాని ఈ హృదయ రోగము నయం కాదు. దేవుడు ఇశ్రాయేలును తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఆ సాధనం చెడిపోతే దాన్ని అవతల పెట్టివేసే హక్కు, అధికారము ఆయనకుంది. దేవుడు మనమీద ఆధారపడి ఉన్నాడని భ్రమపడవద్దు. మనమే ఆయన మీద ఆధారపడవలసిన వారము. తిరిగి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు. దేవుని తట్టు మరిలారు. దేవుడు వారిని క్షమించాడు. ఈ అధ్యాయం చివరలో ఇదే సత్యం ప్రకటించబడింది. ఇశ్రాయేలీయులకు నాయకుడు లేడు. అది గొప్ప సంక్లిష్ట పరిస్థితి. దేవుడు ఏ నాయకుణ్ణి పంపుతాడో వారికి తెలియదు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టుకుని ఉన్నారు. గిలాదు నివాసులందరికీ ఒక ప్రధాని కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రజల అధోగతిని చూచి ఎంతో దుఃఖించాడు, సహించలేకపోయాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో నివాసమున్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు పాపం చేయకూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఈయనకు వ్యతిరేకంగా విశ్వాసులు మాత్రమే పాపం చేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 12:31-32, మనుష్యులు చేసే పాపములు, దూషణ వారికి క్షమించబడతాయి, కాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యములను తృణీకరించకూడదు. హెబ్రీపత్రిక 10:29 హెచ్చరిక, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడతాడని మీకు తోస్తున్నది. పరిశుద్ధాత్మను కాదని పాపి తన నిజస్థితిని గ్రహించనేరడు. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. విశ్వాసి యొక్క నూతన జన్మ పరిశుద్ధాత్మక్రియే. పరిశుద్ధాత్మను వ్యతిరేకించటం ఘోరమైన నేరం. న్యాయాధిపతులు 10:16, దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎరుగుదువా? ఆయనను అంగీకరించావా? తీర్మానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఎంతమంది కుమారులు? గిద్యోనుకు ఎంతమంది కుమారులు? 1 7, 2 70, 3 10. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూశాం. షెకెము మనుషులు క్రూరుడైన అభిమేలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని యొద్ద ఎంతమాత్రము విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకున్నాం. అభిమేలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. దేవుని కేంద్రితమైన అధికారం ఎప్పటికీ నిలుస్తుంది. యాయిరు తర్వాత ఇస్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీయులు అమోనీల చేతికి అప్పగించాడు. తమకు శ్రమ కలిగినప్పుడు, వారు ప్రభువుకు మొరపెట్టి తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు వారికి నిరీక్షణ కలిగింది. మనము దేవుని న్యాయానికి లోబడాలి, ఆయన కృపను కోరుకోవాలి, రక్షించమని వేడుకోవాలి. తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగించినప్పుడు ఆయన ఆత్మ వారికి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది. దేవుని సహాయం ద్వారానే మనము చీకటి శక్తుల నుండి విముక్తి పొందగలం, పాపానికి దూరం కాగలం. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈ క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి నుండి మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1-2 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ గ్రంథము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శత్రుల చేతిలో బందీలైనప్పుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతుల రూపంలో గొప్ప నాయకులను ఏర్పరచుకున్నట్లుగా చూడగలం. వీరు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో సేవ చేసినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను మొత్తం 13 న్యాయాధిపతులు పరిపాలించారు. ఈ గ్రంథ రచయిత ప్రవక్త అయిన సమూయేలు. ఇతడు న్యాయాధిపతుల్లో చివరివాడుగాను ప్రవక్తల్లో మొదటివాడుగాను చూస్తాం. ప్రజలు తమకిష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయాధిపతులను గొప్పగా వాడుకున్నాడు. ఈ గ్రంథంలో దేవుని కనికరం, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి విషయంలోనూ మనము గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దిగజారినట్లుగా చూస్తాం. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. దేవుణ్ణి కాదనడం, విడిచిపెట్టడం, పాపం చేయడం, శత్రుల చేతికి బానిసలుగా చెరగొనిపోవడం, పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతులే ద్వారానే విడుదల కలగడం, ఇదే ఇశ్రాయేలుల చరిత్రగా ఇందులో చూస్తాం. ఇశ్రాయేలీలు చేసిన 6 పాపాలను ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని విందామా.
1: సోదరి సోదరులారా, మీ బైబిల్ను తెరవండి. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాము. ముందుగా ఉపోద్ఘాతం క్లుప్తంగా, ఆ తరువాత 1-2 అధ్యాయాలు ధ్యానిస్తాము. న్యాయాధిపతుల గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు గొప్ప నాయకులను లేపి తన ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడిన వైనం ఈ గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఆత్మపూర్ణులు, వీరే సేనాపతులు, న్యాయాధిపతులు కూడా. వీరు ఇశ్రాయేలు జాతికి ఎనలేని సేవ చేశారు. ఇది

ఆ రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు. న్యాయాధిపతులు అలాంటి పరిస్థితుల్లో గొప్ప సేవ చేశారు. ఈ న్యాయాధిపతులు వ్యక్తిగతంగా ఎన్ని బలహీనతలున్నా దేవునికి లోబడిన నాయకులు. న్యాయాధిపతుల నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కొంతకాలం పాటు సుఖశాంతులు అనుభవించారు. ఈ గ్రంథంలో దేవుని కనికరం, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి పుటలో కనపడుతుంది. ఈ గ్రంథంలోని చరిత్ర అంతా కనాను దేశంలో, అనగా ఇశ్రాయేలు దేశంలో జరిగింది. ఈ గ్రంథంలో కీలక వచనం 17:6. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. గమనించాలి, దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది. దేవుడు నాయకుడుగా గలవారే ప్రజానాయకులు, ఉత్తమ జాతీయ నాయకులు. ఈ గ్రంథంలోని వీరులందరూ స్వాతంత్ర్య సమరయోధులు. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో వీరు వీరోచితమైన పాత్ర వహించారు. యహూదు, గిద్యోను, సంసోను విచిత్ర సాహస వీరులు. వీరిలో కొందరికి నైతిక బలహీనతలెన్నో ఉన్నాయి. ప్రతి చిత్రపటానికి నీడ ఉంటుంది. మానవ జాతి చరిత్రలో వీరోచితమైంది ఏముంది గనుక దేవుని కృపే లేకపోతే ఈ వీరులు ఏపాటివారు? ఇశ్రాయేలీయులు దేవుని బడిలో ఎంతో క్రమశిక్షితులయ్యారు. ఈ గ్రంథంలో అసలైన వీరుడు దేవుడే, యేసుక్రీస్తే. యేసు న్యాయాధిపతులకు న్యాయాధిపతి. సరే, న్యాయాధిపతుల గ్రంథంలో 1-2 అధ్యాయాలు ఈరోజు మన పాఠం. 1 అధ్యాయంలో 12 గోత్రాలు పేర్కొనబడ్డాయి. యెహోషువా మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు ప్రార్థించారు, కనానీయులతో యుద్ధం చేయగల ఒక వీరుణ్ణి మాకు అనుగ్రహించుదేవా. షిమ్యోనీయులకు దేవుడు కనానీయులను, పెరిజీయులను అప్పగించాడు. బెజకు యుద్ధంలో 10,000 మంది శత్రువులు హతమయ్యారు. శత్రువైన అదోనీ బెజకు ఓడిపోయి పారిపోతూ ఉండగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్లు చేతుల బొటనవేళ్లను తొక్కివేశారు. ఈ శత్రురాజు మునుపు 70 మంది కాళ్లు చేతులు తెగనరికాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఇశ్రాయేలు ప్రబల శత్రువులు కనానీయులే. యూదాగోత్రానికి కనానీయులు సాయం చేశారు. యూదాగోత్రికుల అల్ప విశ్వాసం ఏమాత్రమూ సమర్థనీయం కాదు. 8-15 వచనం వరకు యూదావంశికులు యెరూషలేమును పట్టుకున్నారు. తరువాత హెబ్రోనును గెలిచారు. దాని తరువాత దెబీరు. ఇది కనానీయులకు సాంస్కృతిక కేంద్రం. ఈ పట్టణంలో గ్రంథాలయం ఉంది. 12 వచనం కాలేబు అన్నాడు, కిరియత్సేఫరు పట్టణాన్ని పట్టుకుని కొల్లగొట్టేవానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తాను. ఒత్నీయేలు ఆ పట్టణాన్ని జయించాడు. అక్సాను భార్యగా సంపాదించుకున్నాడు. అక్సా కోరిక మేరకు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. కనానీయ మతం, వారి సంస్కృతి, సభ్యతలు ఆధ్యాత్మిక విలువలు లేనివి. నైతికంగా వారి మతం భ్రష్టుపట్టింది. వరసకు ఒత్నీయేలు కాలేబుకు మేనల్లుడు, ఇప్పుడు అల్లుడయ్యాడు. ఒత్నీయేలు ఒక న్యాయాధిపతి అయ్యాడు. అతని అర్హతలేవి? అతడు కాలేబు అల్లుడు, అక్సా భర్త. ఇందులో బంధుపక్షపాతం ఉంది. అవును, బంధుప్రీతి మానవ సహజం. ఈ అధ్యాయంలో అపజయం పొందిన 10 గోత్రాలు పేర్కొనబడ్డాయి. ఈ గోత్రాలన్నిటిలో ఓటమి మనస్తత్వం గూడు కట్టుకుని ఉంది. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో పోయి హోర్మా అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదావంశస్థులకు యెహోవా తోడై ఉన్నాడు గనుక వారు మన్యప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోషే చెప్పినట్లు కాలేబుకు హెబ్రోను వచ్చింది. యెరూషలేములో నివసించే యబూసీయులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు. వారితో కలిసి ఉన్నారు. యోసేపు ఇంటివారు బేతేలును వశం చేసుకున్నారు. మనషీయులు కూడా కనానీయులతో కలిసిపోయారు. ఇశ్రాయేలీయులు బలవంతులై

తరువాత కూడా కనానీయులను బొత్తిగా వెళ్లగొట్టలేదు. వారి చేత వెట్టి పనులు చేయించుకునేవారు. గేజరులో ఎఫ్రాయిమీయులు కూడా కనానీయులను వెళ్లగొట్టలేదు. జబూలీనీయులు కూడా ఇదే వరుస. ఆషేరీయులు కూడా శత్రువులను వెళ్లగొట్టకుండా వారి మధ్యనే జీవించారు. దేవుని దృష్టిలో ఇది ఘోర అపజయం. శ్రోతలు వింటున్నారా, దానీయుల పరిస్థితి మరీ ఘోరం, విషాదం. శత్రువులే వీరిని మన్యానికి తరిమికొట్టారు. దేవుడు దేశమంతటినీ వీరికిచ్చాడు. అయితే ఈ గోత్రాలలో ఒకటి కూడా పూర్తిగా శత్రువులను పారదోలి దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. యెహోషువా గ్రంథంలో మొదలైన వాగ్దాన భూమి స్వాధీన యుద్ధాలు న్యాయాధిపతుల గ్రంథంలో కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీయులు ఎంతగానో దిగజారిపోయారు. కనానీయుల అపవిత్ర జీవిత శైలి ఇశ్రాయేలీయులను అంటువ్యాధిలాగా పట్టుకుంది. కనానీయుల ఒత్తిడి చేత ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని రాజీపెట్టారు. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. యెహోషువా నాయకత్వంలో విజయాలు సాధించారు. కాని అతని ఆధ్యాత్మిక లక్షణాలలో ఒక్కటి కూడా వీరికి అలవడలేదు. మోషేకు యెహోషువా వారసుడు, గాని యెహోషువాకు వారసుడేడీ? ఒక్కడూ కనిపించడే. మానవ జ్ఞానం, మానవ మేధ వీటిపై ఆధారపడితే అపజయమే. ఇశ్రాయేలీయులు రాజకీయంగా ఘన విజయం సాధించారు నిజమే, కాని వారి మత సంస్కృతి ప్రభావాన్ని జయించలేకపోయారు. ఇశ్రాయేలు మతం, కనానీయ మతం, ఈ రెండూ సహజీవనం చేయడం అసాధ్యం. ఇక్కడ మనకు ప్రశ్న ఎదురవుతోంది. శత్రువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చవలసిందని దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు? ఇది క్రూరత్వం కాదా? అలా కాదు. అక్కడి ప్రజలపై దేవుని తీర్పు నిలిచి ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని తీర్పును అమలుపరిచారు అంతే. తన ప్రజలే అయినా ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు శిక్షించకుండా ఎలా ఉంటాడు? దేవుని తీర్పు నిష్పక్షపాతమైనది. సోదరీ సోదరులారా, మన విశ్వాసం ఆరంభశూరత్వం కాకూడదు. ఏ రోజుకా రోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించటం అభ్యసించాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా బ్రతకాలి. ఇప్పుడు న్యాయాధిపతులు 2వ అధ్యాయానికి రండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును వారి అవిధేయతకుగాను గద్దిస్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించింది మీరు ఖాతరు చేయలేదు, నా మాట మీరు వినటం లేదు, గనుక నేను మీ ఎదట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను. వారు మీ ప్రక్కల్లో శూలములవుతారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. ఈ మాటలు విని జోకీము అనే చోట జనులు ఏడ్చారు. వారక్కడ యెహోవాకు బలి అర్పించారు. యెహోషువా వారిని తమ తమ స్వాస్థ్యాలకు పంపాడు. వెనకటి సంగతులన్నీ చూచిన పెద్దలున్నారు, అందరూ యెహోవానే సేవిస్తూ వచ్చారు. యెహోషువా తన 110వ ఏట మృతి చెందాడు. అతణ్ణి అతని స్వాస్థ్యపు సరిహద్దులో తిమ్నత్ సరహులో పాతిపెట్టారు. శ్రోతలు, యెహోవా దూత వారితో మాట్లాడాడు అంటే ఈ దూత యేసుక్రీస్తే. అవతారానికి ముందు ఆయా సందర్భాలలో యేసు కనపడుతూ వచ్చాడు. మానవులతో ఆయన దృశ్యమాన రీతిలో కనిపించాడు. తన ప్రజలకు ఆయన పలువిధాలుగా సాయం చేశాడు. దేవుణ్ణి కాదనడము, విడిచిపెట్టడము, పాపం చేయడము, శత్రువుల చేత బానిసులుగా చెరగొనిపోబడము, పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారా విడుదల, ఈ విధంగా చక్రభ్రమణ కథే ఇశ్రాయేలు చరిత్ర.

0: పదో వచనం నుండి, ఆ తరము వారంతా గతించిపోయారు, గత చరిత్ర నెరుగని కొత్త తరం పుట్టుకొచ్చింది. ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యహోవాను విసర్జించారు, బయలుదేవతలను పూజించారు. యహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండింది. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుడు వారిని ఈ విధంగా క్రమశిక్షణలో బాధపెట్టాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు చేసిన పాపాలు 6. 1. దేవుని ఎదుట కీడు చేశారు. 2. బయలుదేవతారాధన చేశారు. 3. ప్రభువును విసర్జించారు. 4. అన్యదేవతలకు ప్రణమిల్లారు. 5. యహోవా కోపాగ్నిని రేపారు. 6. అష్టారోతు అనే మరో దేవతకు పూజలు చేశారు. ఇదెంత ఘోరం! ఎక్కడివి ఈ అసత్య దేవతలు? అన్యసాంప్రదాయాలు కల్పించిన మాయాస్వరూపాలివి. తెలియబడని దేవునికి కూడా ఏథెన్సులో బలిపీఠం నిర్మించారు. ఈ విధంగా దేవునికి కోపము రోషము పుట్టించారు. తమ శత్రువులు తమను బాధించగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడై ఉండి వారి దినములన్నిటా శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించాడు. తమ క్రియలలోనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి, దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైనప్పుడు యహోవా కోపాగ్ని వారి మీద మండింది. ఇశ్రాయేలు జాతిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. తనకు వారు విధేయులైతే వారికి ఎన్నెన్నో ఆశీర్వాదాలివ్వాలని దేవుడు సంకల్పించాడు. ఇశ్రాయేలీయులు చేయవలసిందల్లా ఒక్కటే, వీరు తమ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. అయితే వారు దేవుని మాట వినక పాపం చేసిన వారయ్యారు. కాబట్టి దేవుడు వారిని అలా వదిలేయవలసి వచ్చింది. ఇది దేవుని క్రమశిక్షణాత్మక చర్య. ఇది కఠిన చర్యే గాని తాత్కాలికం. పశ్చాత్తప్తులై దేవా క్షమించు అని అడిగితే చాలు, ఆయన క్షమిస్తాడు, వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ రోజున దేవుడు ఒక్క ఇశ్రాయేలునే కాదు, మనల్ను కూడా పరిశుద్ధ జనమై బ్రతకాలని కోరుతున్నాడు. తన జనమే అయినా అవిధేయులైనప్పుడు వారిని గుణపరచడానికి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాడు. దేవుని శిక్ష దేవుని బిడ్డలకు క్రమశిక్షణ. దేవుడు రానిచ్చిన శ్రమలు దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ఈ అధ్యాయంలో యహోవా దూత జాతినంతటిని ఉద్దేశించి వారి పాపాన్ని వేలుపెట్టి చూపుతున్నాడు. దేవునికి అవిధేయులైన వారు దేవుని క్రమశిక్షను తప్పించుకోజాలరు. శత్రుశేషాన్ని ఉండనిస్తే వారు మీ కన్నులలో ముండ్లుగా, మీ ప్రక్కలలో శూలములుగా ఉంటారు. నిర్గమకాండం 33:55. శ్రోతలు వింటున్నారా? పాపము, తీర్పు, పశ్చాత్తాపం, దేవుని క్షమాపణ, ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే జరుగుతూ వచ్చింది. ఇదే వరస పునరావృతమవుతూ వచ్చింది. పిల్లలకు దేవుని ఆజ్ఞలను పరిచయం చెయ్యాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. కుటుంబానికి పొడిగింపే సంఘం, ఆ తరువాత బడి. తల్లిదండ్రులే పిల్లలు అనుసరించాల్సిన మాదిరి. తమ తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఇశ్రాయేలు వారు కోల్పోవడానికి కారణం వారి చుట్టూరా ఉన్న అన్యజాతీయ సాంప్రదాయాలకు వీరు ఆకర్షితులవడమే. దేవుని స్వభావంలో ఒకవైపున ఆయన ఉగ్రత కనిపిస్తుంది, మరోవైపు పాపులపై దేవునికి ఉన్న అపార ప్రేమ కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు తన ప్రజలై ఉండి ఎంత అవిధేయులైనా దేవుడు వారి పట్ల ఎంతో కనికరము, కృపా చూపాడు. గనుకే వారిని విమోచించడానికి న్యాయాధిపతులనిచ్చాడు. ప్రియ శ్రోతలు ఆలోచించండి, ఇశ్రాయేలీయులు ఎందుకని కనానీయ మతం వైపు ఆకర్షితులయ్యారు? ఎందుకంటే కనానీయ మతంలో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చేయవచ్చు. అందులో నీతి ప్రమాణాలు బొత్తిగా లేవు. కనానీయ దేవతల పూజలో తాగుబోతులు, వ్యభిచారులు విచ్చలవిడిగా పాల్గొంటారు. సత్యదేవారాధన పవిత్రమైనది. లోక విధానాలు విశాల మార్గాలు. పరలోక మార్గము ఇరుకైనది. బలమైన నాయకులు నడిపించినంతకాలం ఇశ్రాయేలీయులు బాగానే ఉన్నారు. నాయకుడు లేనప్పుడు తిరిగి వెనకబడిపోయి అన్యులతో సంయుక్తమైపోతూ వచ్చారు. ఈ రోజున ఆధునిక సమాజంలో విశ్వాసులు పలు విధాలుగా ఒత్తిడులకు లోనై ఆధ్యాత్మిక విలువలను కోల్పోతున్నారు. ఎవరున్నా లేకపోయినా యేసు ప్రభువు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న సైతాను కంటే గొప్పవాడు. ఆయన నడిపించినట్లే మనం నడుచుకుంటే చాలు. శ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలో దేవుడే స్వయంగా చెబుతున్నాడు, విజయం సాధించాలంటే యుద్ధం దేవునిదే అని ముందు గుర్తించాలి. ఇశ్రాయేలు వారు దేవునికి విధేయులైతేనే విజయం. వీరు యెహోషువా కాలంలో పెద్దలు చెప్పినట్లు తాత్కాలికంగా నడుచుకున్నారు. అయితే దేవునికి మన విధేయత తాత్కాలికం కాదు, శాశ్వతం. నిత్యత్వంలోకి కొనసాగవలసిన నిబంధన సంబంధమిది. మన దేవునికి మనం చూపే విధేయత ప్రేమలను బట్టి యేసుక్రీస్తునందు ఈ రోజున మనం పరలోక వారసత్వాన్ని అనుభవించగలుగుతున్నాము. శ్రోతలు గమనించండి, ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన దృష్ట్యా ఆ నిబంధన నెరవేర్పునకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తున్నాడు దేవుడు. ఆడి తప్పని దేవుడు, నిబంధన దేవుడు, విశ్వసనీయుడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయనకు సంతోషం లేదు, కాని గుణపరచడానికి అట్టి చర్య గైకొనవలసి వస్తుంది. మరో మాట, న్యాయాధిపతుల వ్యవస్థ తాత్కాలికమే. తన ప్రజలలో అరాచకం చెలరేగే సమయంలో స్థానిక శత్రువుల బారి నుండి వారిని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఈ న్యాయాధిపతులే సేనాపతులు, న్యాయ నిర్ణేతలు, పరిపాలకులు. ఇదంతా దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. రానురాను ఇశ్రాయేలు వారి హృదయాలు మెత్తబడడానికి బదులు గట్టిపడుతూ వచ్చాయి. ఆదికాండం మొదలుకొని దేవుడు చెప్తూనే ఉన్నాడు, విధేయులకు ఆశీర్వాదం, అవిధేయులకు శాపం. ఇశ్రాయేలీయులు విధేయులై ఉండగా ఏ శత్రువు వీరి ఎదుట నిలవలేకపోయాడు. గాని ఇప్పుడో వీరి అవిధేయత కారణంగా శత్రువు ఎదుట నిలవలేకపోతున్నారు. ఎంత విషాదకరం! ప్రియశ్రోతలు వింటున్నారా, మిమ్మలను శత్రువుల చేతికి అప్పగిస్తా అన్నప్పుడు దేవుడు ఎంత బాధతో, విసుకుతో ఆ మాట అని ఉంటాడో మీరు ఊహించగలరా? విరోధుల చేతిలో మిమ్మల్ని పెట్టేస్తా అన్నప్పుడు ఒక తండ్రి తన కుమార్తెను పరాయి వ్యక్తికి బానిసగా అమ్మవలసి వచ్చినప్పుడు అనే మాటలాగా ఇది ధ్వనిస్తోంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు అపజయ పరంపర మొదలైంది. రాజుల కాలంలో, ఆ తరువాత పరాయి రాజుల నుండి చెర నుండి విడుదల సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల అపజయాలు ఎన్నో ఎన్నెన్నో. తన ప్రజలు తనకు దూరమైపోతూ ఉంటే, తన బిడ్డలే తనను మరచిపోతే దేవునికి కోపం హెచ్చుతుంది. ఇశ్రాయేలు బయలుదేవతను పూజిస్తూ ఉంటే చూచి దేవుడు ఎంత మండిపడ్డాడో ఊహించగలరా? అసలు ఈ బయలు సూర్యదేవుడు. ఉన్నత స్థలాలలో బయలుదేవతకు బలిపీఠాలు నిర్మిస్తారు. సూర్యోదయ సూర్యాస్తమయ వేళల్లో బయలును ఆరాధిస్తారు. కాని ప్రియశ్రోతలు, క్రీస్తునందే ఆధ్యాత్మిక సంస్కృతి అర్థవంతమైనది. ప్రియ సోదరా, సోదరి, నువ్వు ఈ యేసు ప్రభువును స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన క్రీస్తుయేసు కృపా సమృద్ధి, తండ్రి అయిన దేవుని వాత్సల్య ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినది ఎవరు? న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినది ఎవరు? 1 లెమూయేలు, 2 సమూయేలు, 3 నతనీయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399995570.
2: ప్రిలారా, ఈనాటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1-2 అధ్యయనాలను ధ్యానించుకున్నాం. ఈ గ్రంథంలో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు శత్రుల చేతిలో బందీలైనప్పుడు విడిపించడానికి న్యాయాధిపతుల రూపంలో గొప్ప నాయకులను ఏర్పరచుకున్నట్లుగా గమనించాం. ప్రజలు తమకిష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయాధిపతులను గొప్పగా వాడుకున్నాడు. ఈ గ్రంథంలో దేవుని కనికరాన్ని, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమను ప్రతి విషయంలో మనము గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇస్రాయేలు ప్రజలు ఎంతో దిగజారినట్లుగా చూశాం. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. దేవుణ్ణి కాదనడం, ఆయనను విడిచిపెట్టడం, పాపం చేయడం, శత్రుల చేతికి బానిసలుగా చెరగొనిపోవడం, తిరిగి పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారానే విడుదల కలగడం, ఇదే ఇస్రాయేలుల చరిత్రగా ఉంటున్నది. ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది. మానవ మేధస్సు, మానవ జ్ఞానం మీద ఆధారపడితే అపజయమే కలుగుతుంది. ఏ రోజుకా రోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించడాన్ని అభ్యసించాలి. దేవుని చిత్తానుసారంగా అనుగుణంగా బ్రతకాలి. ఆ విషయంలో మనము ఎలా ఉన్నామో మనము పరిశీలించుకోవాలి. మనం ప్రేమలో పాతుకుపోయి విశ్వాసంతో మన హృదయాల్లో నివసించేలా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రతి పాపానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి పవిత్రతను అనుసరించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసు ప్రభువు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించి నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త, అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది, వైరస్ లాగా పాకుతుంది. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఇక మాటలు చెప్పాలంటే వ్యభిచారం అనేది మొదటకు చూసినప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకోటంటే దే విగ్రహం చేసుకుని మ్రొక్కకూడదు. ఈసీ ఈవెన్ దట్ ఈస్ అడల్టరీ. ఇంకో మాటలు చెప్పాలంటే అది దేవునికి విరోధంగా. కానీ ఇది ఇది అంటున్నాడు దేవుడు, నీవు ఇతరులకి విరోధంగా. ఇది ఇతరులకు విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి. వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసు ప్రభువు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది? మైండ్. ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తాడు. You see, God is talking about your soul being adulterous. Your body is adulterous. పాతన పదలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసేవా అన్నట్టుంది. కానీ యేసు ప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే నీ మైండ్తో కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా? అఫ్కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఇంకా నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసు ప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు. యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడి, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాయండి, మీ జీవితంలో వ్యభిచారణ పాపము ఉందా? వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో కొన్ని పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది, అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ దేవుని వాక్యంలో ఉంది. లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు? పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవా నన్ను తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాటిలో మరలా మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రిల్ రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము,
0: వివాహము
1: అన్ని విషయములలో,
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను,
0: ఘనమైనది గాను,
1: పానువు నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులను,
0: వేశ్యాసంగులను, విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును,
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సో ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వము భయంకరమైన పాపం అంట. జారత్వము చేయవాడు అంటే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు, అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వమ చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరిచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలామంది అంటారు మేము ఆల్లే వివాహం చేసుకుంటామండి. ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. యు ఆర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆర్ యూ? సో టిల్ యూ బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, యువర్ సెక్స్ ఇస్ నాట్ రైట్. It is fornication. Bible does not allow that. The world might allow. Dating చేసుకునే నచ్చనే, పది మందితో పడుకునే, పది మందితో పడుకుని, పది మందితో బ్రతికి, పది మందితో అన్నీ అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుందంటారా? ఎందుకంటే అందరు కుండి రోజులు నచ్చుతారు, అన్ని కుండి రోజులే నచ్చుతాయి, చేసే అన్ని కుండి రోజులే బాగుంటాయి. జారత్వము జాగ్రత్త యమనస్తులకు చెప్తున్నాను. It is a sin. You have terrible consequences. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇస్ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో, ఇక పాపానికి అంత ఉండదంట, అంత ఉండదంట. దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము. దేవుడు అంటాడు, నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను నీకు క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి, జాగ్రత్త. ఈరోజు మోసపోకడి మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, సి దేవా నీ చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్నా తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం వేరు, డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరం ఏంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదామనుకుంటున్నావు అని అడుగుతున్న తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యువర్ రెడీ, విత్తావు, కోస్తావు, జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకున్న, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి, దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు, బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకుని వాడు చచ్చిన వాడు అండి. సెక్స్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వను రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ అరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీట్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీల్, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి, ఇవన్నీ దేవుడు పెట్టాడు. He has put that emotions, that feelings, that excitement, that pleasure. Devudu chesadu ayya santoshanga undu. Do you know, sex brings husband and wife closer. Kan ee roju dukkhakaramaina vishayam survey cheptundi, husband and wife's sex hardly anything. Andukane desperate people keep seeking out. Andukane pornography ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుకి ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరికి ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇసి బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసే వాళ్ళు అందరూ ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్ సన్. వివాహం అవుతున్న ముందే యూసి ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది ఫోన్ స్టార్స్ చెప్తారు, దిస్ పోర్నోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. పోర్నోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు పోర్నోగ్రఫీ చూసి చూసి చూసి చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టాల్లాగా ఉంటుంది అనుకుంటున్నారు. నా మంది అప్పుడు ఏంటిది తన సరలేదు, లేదు లేదు, షీఈస్ రైట్. నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇద్దరిని జతపరచగలదో దానినే అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. ద సేమ్ థింగ్ దట్ కెన్ బ్రింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ ఇస్ సపరేటింగ్ ఫ్యామిలీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరణము మనల్ని వేరు చేయే వరకు వీ స్టిక్ టుగెదర్. మరణము వేరు, మరణము వరకు, అంతము వరకు, దేవుని ఆటలు కూడా చూస్తాం, అంతము వరకు, మరణము వరకు నమ్మకం ఉండేవాడికి జీవ కిరీటం. ఇట్ ఇస్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. దేవుని ఆటలు చూస్తానండి, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యంలో ఉంటుంది, డు నాట్ అరౌజ్, అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యంలో చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు.
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. థౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర ఉంటే దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటకు లేదు లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తోనే కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా, పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదు, అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు, దెన్ యూ హ్యావ్ టైమ్, నౌ యూ సేయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, దేర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో ఈ సైకాలజిస్ట్ చెప్తారు, సైకాట్రిస్ట్ చెప్తారు, ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి ఆయన, ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారంటే, అడిగా 14 డేస్ వి పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్టాప్. మా వార్డులో ఫోన్లు ఉండరు, మా ఫోన్లో ఎవరుండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడున్నాను నేను, ఏంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట టు కమ్ ఇన్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అయి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువైపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారన్నమాట?
1: జారత్వమునకు దూరముగా పారిపోవుడి,
0: జారత్వముకు
1: దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కానీ,
0: మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునికి
1: వెలుపలగా
0: ఉంది కానీ,
1: జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నువ్వే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 Corinthians 3:17,
1: మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడున్నాడంట? మీలో నివసిస్తున్నాడని.
1: మీరు ఎరుగరా
0: చాలు. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ దేహాన్ని ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారానికి వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటో, ఎవడైనా ఆయన ఆలయాన్ని ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి. నీవు ఈ దేహంలో ఉన్నావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండడానికి ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 13 దట్ ఈస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్ ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తే స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. ఈ ఒక కుర్రని అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది? 7 సంవత్సరాలు అడిగితే ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. సో ఈరోజు రియల్ అడ్వైస్, టీనేజర్, లెర్న్ టు కంట్రోల్ యువర్ వర్డ్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. వెన్ ఇట్ ఇంక్రీజెస్ టు ద పీక్స్, నువ్వు నేండ్రా ప్యూబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ ఏజ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? గొంతు మారుతుంది. ఎందుకు మారుతుంది? బాడీలో అంతా చేంజెస్ మారుతుంది. దాని తర్వాత ఎమోషన్స్ మారుతున్నాయి, బాడీలో రియాక్షన్స్ మారుతున్నాయి, హైట్ పెరిగిపోతున్నావు, ముట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకా స్కిన్లో చేంజెస్, హార్మోన్స్ చేంజెస్ మారుతున్నాయి. ఆ టైంలో నీకు కంట్రోల్ నేర్చుకుంటలే. ఏం నేర్చుకుంటున్నావు? ఫ్రీ అప్ప, నాకెట్లా కావాలా అట్లా, నాకెట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రెండు నోడికి బ్యాలెన్స్ ఎప్పటికీ నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యమంట. ఫస్ట్ నేర్చుకు అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఏ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడటానికి కాదు ఎగ్జాంపుల్స్, ఇలాగవుతే నీ జీవితం కూడా ఇలాగవుతుంది, ఫేస్ ద రియాలిటీ. గైడెన్స్ అవ్వాలి, మాట్లాడాలి మాట్లాడాలి. మాట్లాడతలేదు ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడతలేదు. సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో, ఎంత భయమో, ఎంత సిగ్గో. అందుకనే రోడ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యంలో చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నాశనం అయిపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తాం ప్రారంభించారు. దేవుడి కోపం రగులుకుంది, ఊరుకోలేదు, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాక్యంలో చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకి, యవనస్తురాలకి చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఇస్ ఓన్లీ ఫర్ యూత్, యు హావ్, నేను చెప్తా 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా వస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి, ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యు డై. బెటర్ బి కేర్ఫుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధ పెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగము ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేష్య గృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నానంటే దేవుని దగ్గర క్షమాపణ పడు, దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకో, ఆయన కరుణను పొందుకో. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని దేవుని అడుగుదాం, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఇద్దరం నీ పాదాల దగ్గరకు వస్తున్నాము. మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా. కృప కణికరమను చూపించేదేవా, మరొక అవకాశాన్ని, తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా. నీ సాక్షులుగా మేము బ్రతకాలని, నీ సొత్తుగా మేము జీవించాలని, నీ ప్రజలుగా మేము ఉండాలని, నిన్ను మహిమపరచువారిగా మేము ఉండాలని ఆశపడేదేవా. అయ్యా మేమందరం ఇంకా పాపులు ఉన్నప్పుడే నువ్వు మా కొరకు మరణించావయ్యా యేసయ్యా, మా జీవితాలను బాగు చేయాలని ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాలను చూడు ప్రభా. ఇక్కడ ఇంకా ఎవరైనానో కామ సంబంధమైన కార్యాలు, ఏదైతే నువ్వు మంచి కొరకు మా జీవితంలో చేసావో అది పాడు చేయబడిన రీతిగా సాతానుడు అయ్యా ఏ జీవితంలో ఏ దేహంలో అయితే పాడు చేసి పెట్టాడు అయ్యా, అటువంటి జీవితాలను చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లు ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి. ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభువా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి. నీ చేతులకు సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని ఇదిగోనయ్యా మేము సమర్పించుకుంటున్నానయ్యా. ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారు, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారు, ఎవరెవరి జీవితంలో సమాధానం కోరుతున్నారు, ఎవరెవరి వివాహ జీవితాలు అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారు, ఫలించాలని ఆశపడుతున్నారు, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారు, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటున్నారు ప్రభు. ఒక్కసారి కన్ను చూపి దర్శించి నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకొని వేడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఎటువంటి బ్రతుకునన్నా మార్చగలిగిన దేవుడివి, ఎటువంటి వ్యక్తికన్నా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈ రోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపణమ్మా. అబ్బా పరమ తండ్రి, నీ కార్యాలయ పరమ తండ్రి, మేము బాగుపడాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభు, ఈ రోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ, మేము బాగుపడాలని అయ్యా ప్రభా నీ వెలుగును చూపించాలని ఆశపడుతున్నాను ప్రభా. నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలమించి, నువ్వు నాకు జయమిచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచేయి. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభా. నా జీవితం అన్ని విషయంలో వర్ధిల్లాలని, నీ జీవితం ఈ లోకం పైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితంగా ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకనో వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేస్తావు ప్రభా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలుగు చేసే దేవుడు అయ్యా. దారి లేని స్థలంలో కూడా దారిని కలిగి చేసే దేవుడు అయ్యా. ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే, సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలోనే ముందుకెళ్ళలేనన్న పరిస్థితులు ఉన్నవాడిని కూడా ముందుకెళ్ళక తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా. ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదు, నాకు ఇంకా రాదు అన్నవాడిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో, ఆనందంతో, ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డల సరైన విధానాన్ని ఎదగాలి. మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి. మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన రీతిగా పెంచుతానికి సహాయం తెచ్చి, మొహమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపంలో, పాప భూముల్లో ఒక పడిన వద్దు, పంపించడం వద్దు, వదలడం వద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి, వారిని పెంచవలసిన రీతిగా పెంచి, నీ నామ మహిమార్థమే వారి కుటుంబాలు సంతోషం ఉండదు, నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్కి గురి కాక, దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన శ్రేణుడు, ఘనకరంగా, పరిశుద్ధంగా, నీ మహిమార్థమే నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సహాయం చేయి. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి, మార్గదర్శనం దయచేయమని, విత్తనవాక్యం ముద్రింపజేయ చేయబడిన ఆరాధన దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రీ.

0: ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుడు వాటిలో చూస్తానండి. ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమని ఉంది చూడండి,
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో.
0: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట?
1: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
0: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవోదేశకాండం 5:16 వచ్చింది.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వేగటింగ్ అనదర్ ఇంపోర్ట్ క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్ అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడ నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుంటాడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యువర్ సీయింగ్ సక్సెస్, యువర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధిలత, నీ జీవితంలో సమాధానం, యువర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ టు లివ్ లాంగ్, ఐ వాంట్ టు డై. అందుకనే వాక్యం ఉండే ఐ మెన్షన్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ 1. దేవుని వాక్యానికి వింటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవబలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదిరికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నాము, అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అదిగా బెత్తం వాడమన్నాను, ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధే. అర్థం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థం పడతాం లేకుండా పిల్లలు బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు, ఈవిని ఇమానం మొత్తం అంటారు కదా, దుబ్బు దుబ్బు దుబ్బు దుబ్బు బాధేస్తారు. అర్థం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి చెప్పి కొడతాడు, చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుడ్డిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట, వద్దులే కొట్టదులే, అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డూ దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాట విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లు అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్, బిడ్డ చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా. తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్ లో కూడా చదువుతాను, చాలా బాగుంది ఇంగ్లీష్ లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్,

0: పట అని కొట్టాలి. ఏం చేస్తారంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమంటుంది? ఫూలిష్నెస్ అన్న మాటకి
1: మూఢత్వము.
0: మూఢత్వము అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. మొండోడైపోతాడు. ఎవడి మాట విండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనము ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నేను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్ చూస్తానండి, 22:6.
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టం అండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే ఎవరు ఏది నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుడు అన్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే. 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితులు అని పెట్టు. 7 సంవత్సరాలు నా దగ్గర పెరిగితే చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీల్ రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ వితౌట్ ద చైల్డ్ బీయింగ్ యాంగర్డ్ యు ఆర్ డిసిప్లైనింగ్? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎట్లా నువ్వు కొట్టగలుగుతావు, ఎట్లా నువ్వు తిట్టగలుగుతావు? అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు, నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా, నువ్వు చేసింది పలానా. దేవుని వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు. ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు. నువ్వు అలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను టైం చాలవు, కానీ నిర్గమ కాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే తండ్రులు, కుటుంబము, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తానికి లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కాని పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైం స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైం ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అనేటప్పుడు బిడ్డలు ఒంటరి కొండ కూడా, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరి కొంట ఒంటరి కొంటారంట. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాస్ షీ, మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొంది

0: పెట్టుకోవాలి. ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి. ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడి కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డల పైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు పోతే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు, నేను డాక్టర్ని అవుతా. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాలో హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగొన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు, నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా? దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారు? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారు బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే, కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా, నా బిడ్డ నా ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం, పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతిగా నేర్పిస్తున్నారా? ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా, నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా, ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను, చూడదు, నేనున్నానుగా. ఇదిగో మా అమ్మ ఉంది. Do you think mother-in-laws will build the family? By all the means, out of 1,000%, not even 1,000,000.1%, it was successful. The record shows it. While staying a lifetime divorce kill potar ghani, katte samasya ledanta. So pillan penchadappudu, vivaha vayasu, lapta vivaham koraku siddhaparustunnante, teach them. Teach them. Idigo, nee kutumbamlo samasyalu ravachu. మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి. చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో, షీ డస్ నాట్ నో.
1: అండ్ మోర్ ఓవర్ తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేదే టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతావు తిడతావు దూషిస్తావు అంట చూసాడు అనుకో రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. సో యు ఆర్ క్రియేటింగ్ ద మినీ మీస్, బీ కేర్ఫుల్. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించరు, వారి భర్తని గౌరవించరు. యు సీ వి టాక్ అబౌట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్. హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ రెస్పెక్ట్ఫుల్లీ ఫర్ దెమ్ టు రెస్పెక్ట్ యూ? హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ ఆనరబుల్లీ ఫర్ దెమ్ టు ఆనర్ యూ? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పాటలో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా. ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు. ఇఫ్ యూ సరెండర్, ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలా ఉంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సింది వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తున్నాను ఈ మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నాను కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పటి నుండి కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ ఏంటండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాల్లో ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు. తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుగా దేవా, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవా, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి, నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయి, నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయి, నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమే ఘనంగా ఉండాలని వేడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా, వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు గణపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి, లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు, దేవా నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకునే వారు ఉన్నారయ్యా, కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసి వేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నేను చేసేది తప్పు, అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకున్నారు, ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు, ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారు, ఎట్టి సమస్యలతో వచ్చున్నారు, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా నీ ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే దేవా. అన్ని విషయంలో ఫలించి వారుగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించే వారుగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 వచనములు. కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదన్.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడినవారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667202, సెల్ నంబర్ 9444233.

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

0: ప్రభువా మాట్లాడుతున్నాడు అనుకుందాం అంటున్నారు, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడట్లేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.
1: ఈ మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలా కాస్త ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించవో అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకు పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువ ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువ, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువ, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: క్రైస్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికి పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలాపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలమ్మా, చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు. అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించకుండా చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మందిని తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభువు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు చేసి
0: పుట్టినప్పటి నుంచి పూజలు చేసి అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్త గారు, మా అత్తయ్య గారు అనమాట, ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమె కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు. పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు, అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసు ప్రభు నిజమైన దేవుడని కానీ ప్రార్థనకు వెళ్ళే అలవాటు గాని అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్న అత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్దమైన అత్తగారు అబ్బాయితోటి మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్నమైన అత్తగారు అబ్బాయితోటి నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళింట్లోనూ మా ఇంట్లోనూ కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము, మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా, మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్తయ్య గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలా అనుకుంటాం చెప్పకుండా అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వు ఏదడినా గానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు, పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి
0: అని మీరు మనసులో అనుకున్నారు.
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటుంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకుంటుంది, పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించి చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటా వస్తా ఉంటుంటే నాకు మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచిగా చెయ్యాలి, తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఇలా ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలని ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈ లోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలో మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశానండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి, మీ పొద్దున్న 10 వెళ్ళండి. ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా అప్పుడు
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ పెళ్లి పీటలకు వెళ్ళే ముందు
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అదే జరిగింది,
0: అది నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అడిగి అప్పుడు మోకాళ్ళు వేసి ఇంక ఇలా చేయగానే ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటుందని ఈ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నిన్ను ఎప్పుడు వదలను ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యను అని కూడా అనేసుకున్నాను. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్ది ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్న కానించి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలా ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. ఆ తర్వాత పెళ్లి అయిన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చేరు నుంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగా నిష్ఠగా చేసుకుంటుందండి. అలా చేసుకుంటే ఎవరన్నా ఇవ్వరు, 2 పాడవల మీద కాలు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పివ్వరండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన్ అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తి అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి.
0: ఎప్పుడు
1: చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికే కూడా అండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికే కూడా
0: మళ్ళీ
1: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజీ ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజీ ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే, ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకు ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా, రా మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏం అనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఎప్పుడు వారం వారం వెళ్ళాలని. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ వస్తూ ఉంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికే ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈ లోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్నీ ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దాం అని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈ లోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట. అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూశారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం మాటలు 6 గంటలకు ఎప్పుడో వచ్చేదండి. అలా చూస్తుండగా చూస్తుండగా ఈ లోపు 2 పడవల మీద అడుగు వేయొద్దు అన్నారు కదండి, ఇలా అడుగు వేయొద్దు అన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారు, వారిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలోకి ఉన్నాననుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనీశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తుంది, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు అన్నారు. అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్యలో అద్దీంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ ఇచ్చారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది. ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళమండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం మీరు గ్రహించుకోలేదండి.
1: ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్త గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళు మీ కిందే చర్చి ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపులు వేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ పెట్టేసి
1: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా
0: తెచ్చుకోలేదండి,
1: బైబిల్ కూడా
0: తెచ్చుకోలేదు. తీర్మానం చేసుకున్నారు,
1: తలుచుకుంటానే గాని ఇంక అలాగా ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా ఏం రాలేదు తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత 7 నీళ్లు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి రెండు టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్న పాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంక మొత్తానికి తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఎన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగే తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్షవారాలు గురువారాలే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మ ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలాగ జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకెంత ఇంకా అలాగా
0: చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
1: సమాధానం లేదు, సమాధానం లేదండి.
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠిన పరిచేసుకుంటున్నా నా హృదయాన్నండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లో గొడవలు, ఇంక ఎలాగేలా మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్ కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లి గారు వచ్చి ఎవరో చేతపడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉన్నావు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటేదాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు కుడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కదా. అంటే దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు, కానీ 10 రూపాయలకు రూపా చేస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి తెలియదండి,
1: 10 అని తెలియదండి. 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపా చేస్తాను ప్రభువా, కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు. కుట్టిన వస్తువు కుట్టిన శాలి రిస్క్ రాకూడదు ప్రభువా. అది అలాగైతే నా దగ్గరకు రావాలా లేకపోతే వద్దు, నేను రూపాయి చేస్తానా అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి. అలా మిషన్ కుట్టుకుంటా బిడ్డలను చూసుకుంటా అలాగే ఇంట్లోనేనండి. అలా జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి, ఇది రానారాజ్యం తోట అన్నాను కదండి, ఇలాగా లాస్ట్ ఇంకా చాలా మంచానికి పడిపోయినండి. మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయి ఏమో 10th క్లాస్కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th క్లాస్ పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించేవారు. శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి. ఒక క్షణమే అది కూడా పీడకళ్ళు వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారు అంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికి 1000 ఖర్చు పెట్టారో తెలియదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసాను, ఎంత తిన్నా సరే గానీ ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తి ఇంక ఇంట్లోనే ఉండదు కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువుని బిడ్డనండి నేను, అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలు తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది. ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగ అంద కదా ఎవరో ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ. అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో. అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా, నేనే చూసుకోవడానికి యేసు ప్రభు విడిచిపెట్టేశారేమో. ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది, పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు. ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేంది అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తొస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాలు ఆగిపోయినండి. నెలలాలు ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నారు కదండి, అమ్మయ్య ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి. సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలాలు ఆగానండి, నెలలాలు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు. అయితే ఏం చేస్తామంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో, రెడీ అవ్వాలేమో, ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగమం ఉందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అనమాట. అప్పుడు ఆవిడ పిలిచి ఇలా పిలిచి అండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి అది పట్టుకునండి, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా
0: పట్టుకుని చర్చిలోకి
1: వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను, అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటగా వస్తుందా అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలు అన్ని అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం, ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుము పోటు, ఇంకా అన్ని రకాల పోటులు అనమాట. కూర్చున్నానే గానీ కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇలాగనడమో ఇలాగనడమో, ఇంక వెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతోటి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మ పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయేవారు ఇవి కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి. ప్రభువా మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభువా మరి నేను కూర్చునేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్న తర్వాత ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవగానే నాకు వణుకు వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణుకుపోతున్నాయి. వణుకుపోగానే ప్రార్థన అయిపోయిందండి. అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఇలా ఎలా లేచిపోతుందనండి అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయిన ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకేం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి. ఫాస్ట్ గారు నాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఎప్పటికీని అని ఆయన అన్నారండి. అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలి అనిపిస్తుంది ఇంకా మరి అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంట ఏసు రక్తము జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో షాట్ పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏ అండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటున్నారు, అదిగో ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంక ఇంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేను వేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేము కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభువా అని. పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థన ఎక్కువైపోయింది, మిషన్ పగల కుట్టుకుంటున్న ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంకక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే అండి ఒక సిలువ మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయింది అండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లలారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకమ్మా మాకు భయం పెట్టకో అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం, అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడకుండా ఫోటో తీస్తే సెల్లో ఇప్పుడు కూడా మీకు చూపించానండి, ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికే ఉందండి
0: ఆకారం గోడ మీద
1: ఉందండి. ఎలాగండి ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అతి ఎవరి సూత్రానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే. అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడమా అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు ఆయనకు కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్ళకుండా అలా చేసుకుంటాను అప్పుడు. అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాం కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకుల షెడ్ వేసుకుందాం అన్నీ పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయిన గొంతుక అనమాట, గంభీరమైన గొంతుక అనమాట. హాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి ఏంటమ్మా పడుకుని ఉన్నారు, ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియట్లేదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడూ ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
0: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అంతే
0: స్వరం వినపడింది,
1: వినపడింది అంతేనండి,
0: స్వరం వినపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు తెలియదు
0: చేయటం ఏంటి, అసలు నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అని ఆలోచనకి వెళ్ళారు మీరు.
1: తర్వాత నాకేం బైబిల్ లేదండి, లోకసు అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివిన పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకా సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు, ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయి అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చింది దేవుడు నాకు. అప్పుడు అలాగయింది కదండి, ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్ల నుంచి. నాకు మెలకు వచ్చినంత చేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్ల నుంచి. లోక అంటున్నారు అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది అయితే మరి 11వ అధ్యాయం అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభువే అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నన్ను పరలోక మందుని మా తండ్రి నీ నామం పరచబడి కాక అని అది ఉంటది కదండి.
0: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు,
1: తెలియదండి.
0: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి,
1: ఉన్నాయండి ఉన్నాయండి,
0: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు,
1: చూసానండి అంతేనండి.
0: అంతకుముందు మీకు తెలియదు, అవి
1: అంతకుముందు తెలిసినా అవి నాకు గుర్తులేదు కదండి, బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్
0: అవును
1: అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయినా నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి, మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి. అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి, ఇప్పుడు చెప్పిన

0: కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే, నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారో అర్థమైందంటే, అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే, ఇది చూడు చూసి చదివాను ఎందుకంటే, అలా కాదు మరి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పరలోక ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు
1: తెలియదు
0: తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ను ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది.
1: ఓకే.
0: తర్వాత జ్యో తెలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను, శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు నువ్వు పూర్తి చేయ అంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళాను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
1: అంటే
0: వినబడుతుందంటే
1: అసలు ఇక ఈ ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి
0: అవునండి,
1: ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది.
0: ఇంకేనబడిపోతుంది
1: స్వరం వినపడటం, అది మీరు గ్రహించటం గమనిస్తూ ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
0: కనపడుతున్నాయండి.
1: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు.
0: గుర్తించానండి.
1: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
0: రాశానండి, అవి రాశాను.
1: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడినవన్నీ రాశారు?
0: అన్ని రాసేసానండి.
1: ఓకే,
0: 2 సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి, అన్ని రాసేసానండి. అన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు
1: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడి
0: మాట్లాడండి.
1: ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
0: జో తెలిగించు జో అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి,
1: ఓకే.
0: అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానండి ఇవి.
1: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు మీరు,
0: రాశానండి
1: గుర్తుంచుకొని
0: రాశానండి.
1: చూడండి మిత్రులరా, ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి, దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస తెగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని, ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో ఏమని చెప్పాడో అన్నీ కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలండి ఈ పాటలు మీరు చూడండి, 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్య విషయం ఏంటంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
0: అది పాట ఎలా ఉంటదని అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారని నాకు, అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్నో పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి. అంతే, ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి

0: పై దయరాదే.
1: మంచిదమ్మ, చాలా సంతోషం.
0: అలాగండి.
1: అంటే మీకు రాగం మీద పట్టు లేదు,
0: లేదండి,
1: సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు,
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు,
0: తెలియదండి.
1: అసలు ఇవేమి తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్తారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉంది అనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలుకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటదండి, అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి అప్పుడు నాకు తెలిసింది. నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పుట్టడం, ఇంకా అన్ని జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించి అంటే క్యాండిల్ వెలిగించేదాన్ని, జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అని అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయి అండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరంత ఏంటంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలని అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినపడింది, అసలు జీవాత్మ అంటే ఏంటి అది,
1: జీవాత్మ అనేసరికి అసలు.
0: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలియదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మ నవ్వుతారు అన్నదండి ఆవిడ, ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే నీ ఆత్మ ఏది చెబితే అది ఆలకించు, చెవుగలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవేంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ నా ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభు అని మళ్ళీ తీర్మానం
1: చేసుకున్నానండిమో నా మనసులో నా ఆత్మ నాకు చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, మాతో మాట్లాడుతుంది అనే ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగ జరుగుతా జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు ఈ గోడ మీద వచ్చావు, నేను ఇప్పటి వరకు నువ్వు ఇక్కడికి రా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటానన్నా వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఇలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలో నేను ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభువా, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభువా ఊరు వచ్చి వస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉండదు, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచికే అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచికే అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండు అనే అర్థం తర్వాత ఎప్పుకే వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి తర్వాత. స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి ఎక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి, మళ్ళీ నేను ఎడకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టు ఉంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడిదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమే నా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి.
1: ఇప్పుడు
0: అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి నేను, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభావ, ప్రసాదవంతి అంటారు ప్రభావ, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభావ, నాకు భయం వేసేస్తాను ప్రభావ అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మయ్యా ఇంకా ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్కబెట్టి 3 రోజులు చక్కబెట్టుకున్నాను, దేవుడు వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. ఈ మాకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అల్లదండి అని ఇంకా అనకపోతే ఇంకా అలాగైంది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతలు ఇవ్వాలి, ఇంకా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి, కాపగించుంటే నేను అన్నాను ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నా కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి వస్తున్నాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ అడిగానండి. అనేసరికి ఓహో పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలా కాదనేసి మా ఆయనతోటి మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి, అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరించనండి, ఇంకా గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకి మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు నేను మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి, ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాపకి. సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదా అని మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా యాడ్వర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుండిపోయి ఏంటి కొడతా ఉన్నా గాని అంటే ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించున్నాను ఏం పర్లేదు పిన్ని అన్నానండి అనేసానంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు ఏం పర్లేదు పిన్ని అన్నానండి అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా షార్ట్న అయితే నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే లేకపోతే ఉండాలి ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి అంటే లోపల నుంచి బయటికి రా లోపల నుంచి బయటకు రా లోపల నుంచి బయటకు రా అని 3 సార్లు వినిపించిందండి మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారు నాకేమో ఇలా ఉన్నది ఏం చెయ్యాలి నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాడు బాధపడిపోతే అన్నారండి అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవ లెక్కలో లేవు అన్నారండి అదేంటో తెలియదు ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము దేవుడి స్తోత్రాలు అంటున్నారు ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత అది మీ జీవితంలో గ్రహించుకోవడానికి చాలా సమయం పట్టింది
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కదండి అవన్నీ అప్పుడు తెలియదండి నాకు ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి అది నాకు తెలీదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన గంధం మూడు అని 3 సార్లు అన్నారండి ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి అప్పుడు 2016 అనుకుంటాండి తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు గాని
1: చనిపోయినంతే
0: నువ్వు ఇప్పుడు వరకు నేను ఏ వివరించాను అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ ఇదిగో ఆ ఊళ్ళోనే సార్దారు అని ఏదో ఎవరో ఉన్నారు వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారు అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు మరి ఇలాగే అనేసి అన్నారండి అంటే చదువుతానే కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నిన్ను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా అసలు నేను ఎందుకు చనిపోయిన ప్రభు అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా మరి చనిపోయాను మరి బతుకుతానా మరి ఎలా బతుకుతాను నేను మరి ఏంటో చనిపోయావు అనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా జవాబు చెప్పాలి ప్రభువా అంటే బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు అప్పుడు బాప్తీసం అని తెలిసింది నిత్య జీవం అని అర్థమైంది కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే అమ్మ నేను ఇలా ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా నా భర్త తెలితే చంపేస్తారు అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి ఇంకా చంపేస్తారు ప్రభు నన్ను నేను చెప్పే తీసుకుంటాను నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నారండి మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి దానికి అర్థము పెళ్లి కుమార్తె లాగా ఉండాలంటారు వధువు సంఘం అంటారా అలా కొంచెం అర్థమైందండి నాకు అనుకుని అయిన అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది మళ్ళీ 10 రోజులు అయిపోయింది కదా అయినా ప్రభా నా భర్తతో చెప్పు తీసుకుంటాను ప్రభావా చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభా నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి నా ఇల్లు ఒకటి నా రూము చర్చు ఆ రెండు ఉంటే మధ్యలోంచి 2 ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తుంది గూడు ఎలా వస్తుందో అందులోంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టి ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి నేను ఈ రూమ్ లో ఉన్నానండి
1: ద్రాక్షారసం అందిస్తుంటే
0: అప్పుడు నాకు ఏమనిపించింది నేను ఇలా తీసుకుంటాను అన్నాను కదా సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకో ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు. కానీ నేను వినపడిన మాటలో ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉండను. నేను కాపనమాట పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినబడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1 అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1 అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని ఏమండి సంవత్సరానికి ఒకసారి అన్నా నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు. ఆ
1: వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో, అప్పుడు హైదరాబాద్ లో. అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదు అండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను ఎవరితోటి వెళ్తాను అనేసి, బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబగబగా అందరితోటి వెళ్ళిపోయి పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి, వెళ్ళిపోయి భయం ఆవిడకి కూడా తెలియకుండా అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు. అమ్మయ్యా అనుకుంటే
1: రేపు 1 గంటగా బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు తెలియదు?
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి 1 కి ఇస్తారంటారు కదా
1: చాలా మంది
0: తెలుసండి అలా అనుకుని, నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకైనా రేపు 1 గంటకైనా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అందుకి ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి, అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళు అందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంక చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే ఎలా
1: ఒకలాగా
0: హైదరాబాద్ లో ఉన్నారండి,
1: నాకు
0: అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పొద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు. అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిత్య చేయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానో చెప్తాను ఎలాగో తెలిసినా సరే గానీ, అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయిన అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉన్నట్టు దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకునే అందరూ చనిపోయిన వాళ్ళు మనం, ఇంకా ఆళ్ళని రక్షించాలి ఏళ్ళని రక్షించాలి ఏళ్ళకి చెప్పాలి అన్నమాట, అయ్యి బాబు ఎవరు నశించిపోకూడదు నా బంధువులు నశించిపోకూడదు నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోయారు, ఇంకా అదే ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలని తలంపు
0: వచ్చేసిందండి. ఇంకా అలా రావడం ఒక రోజున మాత్రం అడ్మిషన్ కొట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1 కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1 కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి అప్పటికే ముందు 1 సంవత్సరం ముందు 25వ తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా 1 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మర్చిపోయాను కూడా నేను, మర్చిపోయాను డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్ లో, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని నిజంగా మన కోసం చనిపోయారని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటోలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు నా కోసం నీవు భూమికి వచ్చినావు నా నోట్లోంచి నేను అలా మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి నా కోసం నీవు పుట్టినావు నా కోసం భువికి వచ్చినావు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలీదు, ఆ 4 ఒకలాగే పాడాలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి తర్వాత పాడి శరణాలు అంటారో అవి పల్లవి అని పైన రాయాలి కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి, ముగ్గురు పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి, కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి, అది మనకు తెలిసిండి వచ్చింది స్వరం ఏమైనా పెడుతుంది మేలు జరిగే వరకు పాడుదాము రండి స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అవ్వ అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు పాడుదాము మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన కీర్తన ఇవన్నీ ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి, పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేని మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడి కదా, వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకెలా పాటలు
1: అయిపోయినాయి.
0: భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారరు అనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని అది ఏదో ప్రార్థన చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపె ఇలా ఊరుకుందామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడి పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు, బాధపడితే కొంచెం ఏదో మాట్లాడన్నారు. అప్పుడు నేను ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగు చేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట
0: ఇచ్చారండి. అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు, ఆ రోజు మిషన్ కుట్టి మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా నా మిషన్ కుట్టికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడే కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికి ఏమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంది, కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడిన తర్వాత ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడు ఉన్నాడుగా అమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభువు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపము ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు. అలాగనమాట మళ్ళీ ఈ రంగం
1: అంటే ఇక ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడన్నమాట. ప్రతి పాట సందర్భం
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది, కాబట్టి ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబిల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నాం అండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నాం అండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థన, చర్చిలో ఎలా జరిగింది అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు, స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను, అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి. దాని అర్థం
1: మీరు దేవుడిని తెలుసుకొని బాప్తిజం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి ఇంకా. ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి, తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారో నాకు తెలియదండి, ఆయన నాతోటి ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చిలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 40 రోజులు ఉపవాసం ఉందండి, ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకొకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షారామ దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మచ్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చేవు ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం మా ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్ళకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తులు మూడు అధ్యాయుల పేర్లు చెప్పారండి. మూడు అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా మూడు అధ్యాయుల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో మా ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే, ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అత్తదా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి, నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆళ్ళ రక్షణ పడతారని అందులో ఉంది. ఏ సేపు లాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడు గురించి చనిపోరో, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. మూడు కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి, అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజు వరకు
1: ప్రతి శుక్రవారం
0: ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలు కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే, పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈ లోపు దేవుడు ఏమన్నారంటండి, 2:00 PM ప్రార్థన అన్నారండి. 2:00 స్టార్ట్ చేశానండి చర్చికి, అందరు 11:00 వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న నలుగురును వెళ్ళిపోయి ఆ 2:00 పూర్తి అయిపోగానే అక్కడ అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థతలు చూసేదాన్ని అండి, స్వస్థల వారం అన్నాం కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లం ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే స్త్రీలను పంపిస్తున్నాను అన్నారండి. అది నాకు అర్థమైపోతుంది ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు
1: జరిగిపోతుంది. మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చారు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వారం వెళ్తున్నారు,
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చిందని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి ఉన్నాయి, ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఇలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకొకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదానంటే ప్రతి సన్నిధికి కూడా నెలకొకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదానండి. నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చిలకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంకా మళ్ళీ నీ వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి, ఆయన కోపంలో ఉన్నారు కదండి, ఇంకా నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి
1: వినపడిన మాటలన్నీ. వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి సింప్ అవుతున్నాయి,
0: అవునండి,
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యంలో మీకు తెలుస్తాం. ఓకే, మంచిదమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి మీ యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి,
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు,
0: లేదండి,
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకు ఏ సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయేవాళ్ళు అన్నాను కదండి, అప్పుడు ఆయనతో అన్నాను ఏంటి నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళ్తా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను ఆ సంఘం కూడా చాలా చక్కగా ఆత్మరక్షణ పడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన పేరు.
1: సిరిపల్లి రాజు గారు సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడినటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి,
1: ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? క్రీస్తునందు మన ప్రవర్తన పరివర్తనశీలమై దైవ స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియ. అది నిరంతరము కొనసాగే ఆంతరంగికమైన ఉద్యమం. మతాలు వెలిగించుకునే చిరుదీపాలు క్రీస్తు వెలుగులో వెలవెలపోతాయి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ పరివర్తనను నిర్వహిస్తున్నాడు. ఈ చైతన్యం మీలో ఉందా? దేవుని కృప మనలను రక్షించే కృప. మనకు నూతన జన్మనిచ్చి మనలను దినదినము నూతనపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 2:8-10 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తీతు పత్రిక 3:5 కూడా ఇదే మాట అంటోంది. మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయ పరిశుద్ధ దేవ, మా పరమతండ్రి, నీ నామము మహోన్నతమైనది, నీ నామము శక్తిభరితమైనది. అట్టి నీ నామమును మేము ధరించుకొన్నామంటే అది కేవలము నీ కృపే. నీ బిడ్డలమైన మమ్ములను దినదినము కాచి కాపాడుతున్నావు. మమ్ములను నీ నీతి మార్గములో నడిపిస్తున్నావు. మమ్ములను నీ వాత్సల్యము చేత తృప్తిపరుస్తున్నావు. నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి మహిమపరుస్తున్నాము. విమోచనాత్మకమైన నీ కృపలకై నీకు మేమెంతో కృతజ్ఞులము. మా శ్రోతలను, వారి కుటుంబములను, పిల్లలను ఆశీర్వదించండి. సంటి బిడ్డలను, వయోవృద్ధులను దర్శించండి. కుటుంబ సంబంధాలలో ప్రేమ సదవగాహన ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి. బాల్యదశ నుండి పిల్లలకు నీ వాక్యాన్ని అందించే సేవలో తల్లిదండ్రులకు శ్రద్ధాసక్తులు కలిగించండి. పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెంచడానికి తల్లిదండ్రులకు పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రసాదించండి. మా దేశమందలి క్రైస్తవ సంఘములను, అనుబంధిత సంస్థలను దీవించండి. అంకిత భావముతో సేవ చేయడానికి వారికి త్యాగశీలము అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక విలువలు, నైతిక బాధ్యతలు విస్మరించక ప్రజలు పరోపకార బుద్ధి గలవారై మెలుగునట్లు వారిని దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రోతలు, ఈరోజున మనం దేవుని వాక్యమనే బైబులు గ్రంథ విశిష్టతను, ఈ గ్రంథమును ఎలా పఠించాలో, ఈ గ్రంథమునకు మనం విధేయులమైతే ఎలాంటి దీవెనలు మనకు ప్రాప్తిస్తాయో ఇంతకు ముందు పాఠాలలో నేర్చుకున్నాము. క్రైస్తవ సంఘ సభ్యులలో బైబులు అజ్ఞానం ప్రమాదకరం. బైబులులోని సత్యాలు తెలియకపోవటం చేత క్రైస్తవ జీవితాలు విఫలమైపోతున్నాయి. దేవుని వాక్యానికి విధేయులు కండి. అందులోని పరమసత్యాలను సాధన చెయ్యండి. అప్పుడు మనకు సమస్తము సాధ్యమే అవుతుంది. నమ్మేవారికి అంతా సుసాధ్యమే అని ప్రభువు చెప్పాడు. లోకంలోని గ్రంథాలన్నిటిలోకి బైబులు గ్రంథరాజ్యం. ఎన్నో ప్రతులు అమ్ముడుపోతున్నాయంటే దేవునికి స్తోత్రం. కాని బైబిల్ను శ్రద్ధగా పఠించేవారు కొద్దిమందే ఉన్నారు. వీరు అబద్ధ బోధకుల వలల్లో చిక్కుకుంటున్నారు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వాక్యమును గురించి నమ్మకమైన బోధకులు చెప్పింది కూడా వినాలి.
దాన్ని తిరిగి వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి. ఇతరులతో వాక్య సత్యాలను పంచుకుంటూ మన వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. సంఘ సహవాసం మానకూడదు. నీవేమీ బైబిలు నిఘంటువు పుస్తకానివి కావు, మనిషివి. సహవాసం, గృహదర్శనం మానకూడదు. విశ్వాసులు ఒకరినొకరు తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి. మనం విశ్వాసులం, విశ్వాస సాక్షులం, విశ్వసనీయులం. ఎంత గొప్ప బోధకుడైనా విశ్వాస బృందం నుండి తనను తాను వేరుపరచుకోకూడదు. తానే ఒక బైబిలు విజ్ఞాన సర్వస్వమైనట్లు కనపరుచుకోకూడదు. నోటుబుక్కు నుండి నోటుబుక్కుకు నీ జ్ఞానం బదిలీ చేయటం కాదు. నీ నోటి మాట హృదయం నుంచి వస్తే అది ఇతరుల హృదయాలను తాకుతుంది. బైబిలును అభ్యసించి దానిని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే నీ బైబిలు జ్ఞానం సార్థకమవుతుంది, లేదా అది నిరర్ధకమవుతుంది. బైబిలు అనేక భాషల్లోకి అనువదించబడింది. మూల భాషలు 3: హీబ్రూ, అరామిక్, గ్రీకు. ఈ బైబిలు గ్రంథకర్త అయిన ప్రభు నీ గురించే చింతిస్తున్నాడు. ఆయన నీకోసం తన ప్రాణమిచ్చి రక్తదానం చేసిన ప్రేమమూర్తి యేసు. ఆయన మన ప్రియతమ నాయకుడు. నీ గురించి, నీ దేశాన్ని గురించి, నీ జాతిని గురించి ఆయన సంకల్ప ప్రణాళిక ఉంది. ఈయన నీ సృష్టికర్త అయిన పరమదేవుడు. నిన్నాయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే విశ్వమంతటినీ సృజించిన మహాదేవుడు. గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశ మహాకాశములు అంతా అన్నీ ఆయన సృష్టే. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపకరించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిలు. ఈ గ్రంథం నిన్ను దీవిస్తుంది, నీలో జీవిస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ జాతికి, దేశానికి నిన్నే ఆశీర్వాదంగా చేస్తుంది. ఈ గ్రంథంలో చెప్పబడిందంతా చేసి చూడు, అప్పుడు చెప్పు, ఇతరులకు నేర్పు. దేశానికి అభివృద్ధి, వ్యక్తులలో వికాసము, జాతీయ పురోగతి కలిగించడానికి దైవ సందేశమే ఈ పవిత్ర గ్రంథం. దరిద్రం పోవాలంటే, ఆధ్యాత్మిక సంపన్నత కలగాలంటే, ఆకలి తీరాలంటే, సమృద్ధి ఆహారం లభించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. రోగాలు పోవాలంటే దేవుని వాక్యమే సర్వశరీరానికి పరమౌషధం, ఆరోగ్యం. పాపం పోయి నీతిమత్వం కలగాలంటే దేవుని వాక్యమే నీలో ఆ క్రియ జరిగించగలదు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా పనిచేయడు. పేరాశ, గర్వం పోవాలంటే, త్యాగశీలం అలవడాలంటే, ఆధ్యాత్మిక చింతన, వినయశీలం పెంపారాలంటే బైబిలు గ్రంథ పారాయణం, క్రమబద్ధమైన అధ్యయనం ఎంతైనా అవసరం, అగత్యం. దేవుని గ్రంథాన్ని మన ఇండ్లలో ప్రత్యేకంగా ఉంచాలి. ఇది పరమగ్రంథం, మానవ హేతుబుద్ధిని అధిగమించిన అతీత గ్రంథం. బైబిలులో దేవుని మాటలు, తలంపులు, సంకల్పము విశదీకరించబడ్డాయి. మానవతను రక్షించడానికి దేవుడు రూపొందించిన ప్రేమపూర్వక సంకల్ప ప్రణాళిక ఈ గ్రంథమంతటా వివరించబడింది. 4000 సంవత్సరాల క్రిందటి పుస్తకమే అయినా ఈ బైబిలు గ్రంథానికి కాలదోషం పట్టదు. పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండూ కలిసి బైబిలు అయింది. యేసుప్రభు జన్మించకముందు దేవుడు ఇశ్రాయేలు జాతికి ఏమేమి చెప్పాడు, చేశాడు అనే విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసు జన్మ వృత్తాంతం, ఆయన జీవితము, సేవ, ఆయన శిలువ మరణం, పునరుత్థానం, ఆరోహణం మొదలైన అంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. యేసు రాయబారులు అనగా అపొస్తలులు చేసిన సేవ, వారి పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా తోడ్పడతాయి, ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. యేసుప్రభు పునరుత్థానుడైన తరువాత 50 సంవత్సరాల వ్యవధిలో అపొస్తలులు రాసిన పత్రికలు కొత్త నిబంధనలో సగానికి పైగా ఉన్నాయి. శ్రోతలు, మన విశ్వాసానికి రుజువు, సమర్థన బైబిలే.
తన విశ్వాసమే సరైంది అని విశ్వాసికి ఎలా తెలుసు? నాకిది సరైంది అనిపించబట్టి కాదు, నేను అనుకుంటున్నాను అని కాదు, క్రైస్తవులు లోకంలో అధిక సంఖ్యలో ఉన్నారని కాదు. మన విశ్వాసానికి రుజువు వీటన్నిటికీ అతీతమైనది. మతానికి అతీతమైన కారణం మనకుంది. మాది ప్రాచీన మతమంటే అది సరైన వాదం కాదు. ప్రాచీనమనే మాటకు మానవుల అర్థం పరిమితం. క్రీస్తు ప్రాచీనుల కంటే ప్రాచీనుడంటే సృష్టికి ముందే ఉన్న సృష్టికర్త అంటే మతానికి అర్థం కాదు. విశ్వాసివైన నీకు ఒకే ఆయుధం ఉంది, అదే పరిశుద్ధ బైబులు, దేవుని వాక్యం. నీవేమీ లేదు, నీ బైబిల్ను చేతపట్టుకుని చెప్పగలగాలి, ఇదిగో ఇది చూడండి, నా విశ్వాసమునకు కర్తే ఈ బైబిలు గ్రంథకర్త, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నాకీ గ్రంథమిచ్చాడు. ఇది మతగ్రంథాల వంటిది కాదు. బైబిలులో ఏకవాక్యత ఉంది. ఇది సజీవ గ్రంథం, దైవ ప్రణీతం, పునీతం. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం చరిత్రాత్మకం, శాస్త్రీయం, ప్రవచనాత్మకం. ఇది నిర్దుష్టమైనది, లోపరహితమైన, సమగ్రమైన ఆధ్యాత్మిక గ్రంథం, మానవ జీవితాన్ని పరివర్తన చెందించే పరమగ్రంథం. దానికి నేనే సజీవ సాక్షిని. ప్రియశ్రోతలు, దేవుని యొక్క బైబిలును, బైబిలు యొక్క దేవుణ్ణి మానవ బుద్ధితో విశ్లేషించడం అసాధ్యం. విశ్వాసమే ఏకైక మార్గం. హెబ్రీ పత్రిక 11:1-6 వరకు ఏమంటోంది? విశ్వాసమనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నొంది కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచి చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేవాడని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడని నమ్మాలిగదా. అవును శ్రోతలు, దేవుడు మనకు ఈ పరలోకపు వాచక పుస్తకం ఇచ్చాడు. ఇది ఎంతో గొప్ప ఈవి. మన విశ్వాసానికి ఇది ప్రమాణగ్రంథం. యోహాను సువార్త 20:31 బైబిలు గ్రంథం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇది రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 పేతురు 1:3-4 తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తూ ఉన్నందున, దేవుని గూర్చినట్టి, మన ప్రభువైన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. మరో విశేషం మా శ్రోతలు గమనించాలి. దేవుని వాక్యమంటే దేవుని నోటి మాట, ఆయన వాక్యమంటే ఆత్మా జీవము. యోహాను సువార్త 6:63 ప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మా జీవము అయి ఉన్నవి, అనగా దేవుని మాటలు జీవమును ఉత్పత్తి చేస్తాయి. ఆయన మాటలు సృజనాత్మకమైనవి. కీర్తనలు 33
6-9 వచనాలు. యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగాయి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని వాక్యము కడుగుతుంది. వాక్యోదక స్నానం మనకు కావాలి. ప్రభువు మాటలు మనల్ని శుద్ధి చేస్తాయి. దేవుని వాక్యం మనలో ఉంటే అది మనల్ని పాపములో పడకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను వెలిగించే వెలుగు. చీకటి లోకంలో మనకు జ్ఞానదీపిక దేవుని వాక్యం. మన ఆత్మలకు ఆహారం దేవుని వాక్యం. వాక్య భోజనం క్రమేణా మనకు అధిక బలం చేకూరుస్తుంది. క్రీస్తు శరీరం ఎదగాలంటే ఇదే బలవర్ధకమైన ఆహారం. 1 కొరింథీ 3:1-2 వచనాల్లో పౌలంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచాను గాని అన్నముతో కాదు. దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదగాలంటే వాక్యభోజనం తింటూ ఉండాలి. Ephesians 4:12-15 వచనం వరకు దేవుని బిడ్డల ఎదుగుదల క్రమం వివరించబడింది. పౌలన్నాడు, మనమందరము విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఈలాగు నియమించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం ఒక విత్తనం, బీజం. అది మన యందు ఫలించాలని దేవుని చిత్తం. 2 కొరింథీ 9:10 పౌలు ఇదే మాట అన్నాడు, విత్తేవానికి విత్తనమును, తినటానికి ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. చూచారా, దేవుని వాక్య బీజం ఎంత పనిచేస్తుందో ఊహించలేము. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము మన సర్వాంగ కవచములోనిది. Ephesians 6:17 నడుమునకు సత్యమనే దట్టి, ఇది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే ఆత్మఖడ్గం కూడా. వాక్య సత్యముతో సైతాను దెబ్బను కాచుకోగలము, వాక్య ఖడ్గముతో సైతానును కొట్టగలము. ఒకే వాక్యము 2 విధాల పనిచేస్తుంది. Hebrews 4:12 చెప్పినట్లు, దేవుని వాక్యము సజీవమై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించే మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. వాక్య ఖడ్గముతో యేసుప్రభు సైతాను శోధనలను జయించాడు. అదే వాక్యం ఈ రోజున మనకు గొప్ప ఆయుధమై విజయానికి సాధనమవుతోంది. దేవుని వాక్యమును గూర్చిన మరో పరమరహస్యమున్నది. వాక్యము మన ప్రార్థనకు గొప్ప ప్రేరక శక్తి. Yohanu 15:7 ప్రభువే స్వయంగా అన్నాడు, నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా ఏదైనా అడగడానికి మీకు అధికారము హక్కు ఉంటాయి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి ఏదైనా అడిగే హక్కును కోల్పోతాము. దేవుని వాక్యము విని దానికి విధేయులైన వారు మంచి గట్టి పునాది మీద తమ నివాస గృహమును నిర్మించుకున్నవారే. Matthew 7:24-25 వచనాల్లో ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టింది.
గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడింది. దేవుని వాక్యం మనలో పటిష్టమైన పునాది బలం. మన పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనం స్థిరంగా నిలబడి ఉండగలం. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యమంతటా 12 గొప్ప చరిత్రాత్మక సంఘటనలు పేర్కొనబడినవి. 1, క్రీస్తు యొక్క 2 రాకడ, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. 2, సంఘం ఎత్తబడుతుంది, 1 తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం. 3, పరిశుద్ధాత్మ అవరోహణం అనగా రాకడ, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం. 4, క్రీస్తు ఆరోహణం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. 5, క్రీస్తు శిలువ మరణం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. 6, క్రీస్తు జన్మ, లూకాసువార్త 2వ అధ్యాయం. 7, నూతన నిబంధన గ్రంథం ముగింపు, ప్రకటన 22వ అధ్యాయం. 8, పాత నిబంధన గ్రంథం ముగింపు, మలాకీ 4వ అధ్యాయం. 9, సంఘం ఆరంభం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. 10, ఇశ్రాయేలు జాతి ఆవిర్భావం, ఆదికాండం 12వ అధ్యాయం. 11, మానవ సృష్టి, ఆదికాండం 1-2 అధ్యాయాలు. 12, లోక సృష్టి, ఆదికాండం 1అధ్యాయం. ప్రియశ్రోతలు, ఈ బైబిలు గ్రంథ విశిష్టత ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటంలో పట్టుదల, దీక్ష ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవేమీ పండితుడివై ఉండనక్కర్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించినవారు దాన్ని అధ్యయనం చేసి తీరతారు. తద్వారా తమ జీవితాలలో దేవుని చిత్తమేదో ఎరిగినవారై ధన్య జీవితాలను గడిపారు. దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తును గురించి, రక్షణను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అంతకంటే మనిషి కోరదగిందేముంది? బైబిలులో ఏ భాగం చదివినా మొదటి ప్రశ్న, ఇది ఎవరు రాశారు, రచయిత ఎవరు? దేవుడు వాడుకున్న ఈ రచయితను గురించి ముందు తెలుసుకోవాలి. 2వ ప్రశ్న, ఇది ఎవరికి రాయబడింది? ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు జవాబులు గ్రంథారంభంలోనే దొరుకుతాయి. 3వ ప్రశ్న, ఇది ఎక్కడ రాయబడింది? సొలొమోను సామెతల గ్రంథము రాజభవనంలో రాశాడు. పౌలు తన పత్రికలను చెరసాల నుండి రాశాడు. ఈ సంగతి తెలుసుకోవాలంటే గ్రంథమంతా చదివి పరిశోధించాల్సి ఉంటుంది. 4వ ప్రశ్న, ఇది ఎప్పుడు రాయబడింది? అప్పటి కాల పరిస్థితులు ఎలాంటివి? క్రీస్తు పూర్వమా, క్రీస్తు తరువాత? అది శాంతి సమయమా లేక యుద్ధకాలమా? అప్పుడు పరిపాలించిన రాజెవరు? మొదలైన వివరాలు సేకరించాలి. 5వ ప్రశ్న, దేన్ని గురించి ఇది రాయబడింది? ఏ అంశం? ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్ర విధులు. కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, సంఘ విస్తరణ వివరాలు ఇందులో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో హీబ్రూ కవిత ఉంది, పాటలున్నాయి. బైబిలులోని ప్రతి గ్రంథం ఒక ముఖ్య సందేశం గలది. అది సంక్షిప్తంగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే బైబిలు అధ్యయనం అర్థవంతమవుతుంది. 6వ ప్రశ్న, ఎందుకిది రాయబడింది? ఇది ఒక చరిత్ర సంఘటన లేక ఇది స్తుతి పాఠమా? ఏదైనా సమస్యకు పరిష్కారమంతా రాయబడిందా లేక ఒక సత్య సిద్ధాంతం నేర్పడానికి రాయబడిందా? ఈ గ్రంథ రచనలోని ఉద్దేశ్యమేమిటి? ఇక 7వ ప్రశ్న, ఈ వాక్య భాగంలో నాకు వ్యక్తిగతంగా ఏ సందేశమున్నది? ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ వాక్య భాగం ద్వారా నేను ప్రభువుకు ఇంకా సన్నిహితం కావడానికి ఏ సందేశమున్నది అని అన్వేషించాలి. ఆ వాక్యాన్ని
నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. అన్వయం కాని బైబిలు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదని మా శ్రోతలకు మనవి చేస్తున్నాము. నీ హృదయములోకి మనసులోకి తీసుకోవాలి. ఆ వాక్యము నీ మనస్సులో హృదయంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యము మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తుంది. దేవుని వాక్యం ఒక గని, తవ్విన కొద్దీ అమూల్యమైన వజ్రాలు దొరుకుతాయి. వాక్యం మనల్ను సూటిగా దేవుని హృదయంలోకి తీసుకువెడుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేమధార బై

0: 970570 మరొక నంబర్ 93999952580 మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ 21-22 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 21వ అధ్యాయంలో లేవీల పట్టణాల వివరాలను గురించి, వాటి సరిహద్దులను గురించి వింటాం. ఇస్రాయేలీలు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించారు, కానీ వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది. అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. ఇందులో రెండు రకాల విశ్రాంతులను గురించి తెలుసుకుంటాం. దేవుని వాగ్దానాలు ఎంతటి నమ్మదగినవో, అందులో ఎటువంటి మార్పు ఉండదనే గొప్ప సత్యాలను ఇందులో గ్రహిస్తాం. ఇక యెహోషువ 22వ అధ్యాయంలో యెహోషువ యోర్దాను దాటి వచ్చిన ఇస్రాయేలులలో 2.5 గోత్రాలను ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేస్తున్నట్లుగా చూడగలం. రూబేను, గాదు, మనషే యొక్క 2.5 గోత్రాలతో యెహోషువ సంభాషించాడు. వారి విశ్వసనీయతను ప్రశంసించాడు. ఈ అధ్యాయం గౌరవనీయమైన నాయకుడు యెహోషువ దృష్టిలో దేశ శ్రేయస్సు, వ్యక్తిగత సంతోషం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది. అందువల్ల అతడు 2.5 గోత్రాలను, వారి భార్యలు మరియు పిల్లలతో వారి వారసత్వ భూభాగంలో నివసించమని చెప్పాడు. అయితే రూబేనీయులు, గాదీయులు, మనషే యొక్క అర్ధగోత్రం తిరిగి యోర్దాను దాటి తమ విభాగానికి వెళ్ళినప్పుడు వారు దేవునికి ఒక బలిపీఠాన్ని నిర్మించారు. ఇక మరిన్ని విషయాలను నేటి సందేశంలో తెలుసుకుందామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 21-22 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 21వ అధ్యాయంలో లేవీయుల పట్టణాలు, వాటి వివరాలు, సరిహద్దులు, ఎల్లలు సవివరంగా రాయబడి ఉన్నాయి. లేవీయులకు ప్రత్యేకంగా భూస్వాస్థ్యం ఇవ్వబడి ఉండలేదు. మిగతా గోత్రాలలో నుండి తీసి కొన్ని పట్టణాలు వీరికి ఇవ్వబడ్డాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ పట్టణాలు చెదురుమదురుగా ఉంటాయి. లేవీయులు పూర్తి సమయం దైవసేవలోనే గడుపుతారు. వీరి భౌతిక అక్కరలను ప్రజలే తీరుస్తారు. ఇప్పుడు యెహోషువ 21వ అధ్యాయం వివరాలు వినండి. ఒకరోజు లేవీయుల కుటుంబ నాయకులు షిలోహుకు వచ్చారు. యాజకుడు ఎలియాజరు అక్కడే ఉన్నాడు. తమకు, తమ పశువులకు నివాసయోగ్యమైన పురములు మాకు కావాలి అని అడిగారు. యెహోషువ వారికి కొన్ని పురాలిచ్చాడు. మొత్తం 23 పట్టణాలు కహాతు పేరు మీద వచ్చాయి. అలాగే గెర్షోమీయులకు 13, మెరారీయులకు 12 పట్టణాలొచ్చాయి. అహరోను వంతు చీటి మొదటిది. అహరోను సంతానానికి హెబ్రోను వచ్చింది. దానుగోత్రానికి రామోతు, మహనయ్యము వచ్చాయి. 41వ వచనం, ఇస్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములున్నాయి. అన్ని దిక్కులందు దేవుడు వారికి విశ్రాంతి కలుగు

చేశాడు. శత్రుశేషం మిగలకుండా చేశాడు దేవుడు. యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటి తప్పిపోలేదు. ప్రతి మాట అక్షరాలా నెరవేరింది. కహాతీయులు, గెర్షోమీయులు, మెరారీయులు గోత్రత్రయం. వీరు లేవీయ సంతానం. ఉత్తరాన దాను నుండి దక్షిణాన బెయర్షబా వరకు భూముల పంపకం పనంతా అయిపోయింది. అయితే ఆక్రమించుకొనబడని భూభాగం ఇంకా ఎంతో ఉంది. ఎవరికి వారే తమ గోత్రపు సరిహద్దులను కాపాడుకోవాలి, సరిహద్దులను విస్తరింపచేసుకోవాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ లోకంలో ఎక్కడ చూచినా సంఘర్షణే. దేవుడు అనుగ్రహించిన విశ్రాంతిలోకి ప్రతి ఒక్కరూ ప్రవేశించాలి. ఇశ్రాయేలీయులు శత్రువును పూర్తిగా తొలగించలేకపోయారు. దానికి కారణం వారి అల్పవిశ్వాసము, అవిశ్వాసము. మనకు విశ్రాంతి ఇవ్వగలవాడు యేసుదేవుడే. ఇశ్రాయేలీయులు గతకాలమందు చేసిన తప్పులు మనము చేయకూడదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఈ రోజున ఆయన సమస్త ప్రజలకు తన విశ్రాంతి ఇవ్వచూపుతున్నాడు. యేసు ఇచ్చే విశ్రాంతి విమోచనాత్మకమైనది. యెహోషువా 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు, కాని అంతటితో అయిపోలేదు. వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది. అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. అందుకే ప్రభు తానిచ్చిన సార్వత్రిక పిలుపులో రెండు విశ్రాంతులను పేర్కొన్నాడు. నా వద్దకు రండి, మీకు విశ్రాంతి. నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి. ప్రవేశించినప్పుడు విశ్రాంతి, స్వతంత్రించుకున్నప్పుడు సంపూర్ణ విశ్రాంతి. శ్రోతలు వింటున్నారా? లేవీయులకు వచ్చిన పట్టణాలు 48. 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి 4 పట్టణాలు వచ్చాయి. లేవీయులకు ప్రత్యేకంగా ఆస్తిపాస్తులుండవు. దేవుడే వారి స్వాస్థ్యం. యాజకులు ప్రజల మధ్య జీవిస్తారు. సరైన ఆరాధన విధానం వారికి నేర్పాలి. దైవసేవకుల అక్కరలేవో గమనించి ప్రజలే వారికి సాయం చెయ్యాలి. సమాజము దైవసేవకులను నిర్లక్ష్యం చేయకూడదు. దైవసేవకుల నివాసం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. దైవసేవకులు ప్రజాసేవ చేస్తారు, కాని చేయించుకోరు. మరియా యేసు పాదాలు కడిగింది. అదే భక్తిని ప్రభువు తన శిష్యులకు నేర్పడానికి తానే స్వయంగా వారి పాదాలు కడిగాడు. ప్రజలకు దూరంగా అగ్రపీఠం మీద కూర్చునేవారు దైవసేవకులు కాజాలరు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసిన వాటిలో ఒక్కటి తప్పిపోలేదు. ఇదే నిరీక్షణ మన విశ్వాసములోని బలం. నీ గురించి, నా గురించి దేవుని చిత్తం స్థిరమైనది. అదెన్నటికీ మారదు. దేవుడు తన చిత్తాన్ని తన కాల నిర్ణయం చొప్పున నెరవేర్చుకుంటాడు. దేవుని దృక్పథంలో మనము చూడాలి కాని, ఆయన గడియారాన్ని గమనిస్తూ ఉండాలి కాని, మనంతట మనము మన కాల నిర్ణయం చొప్పున పనిచేయకూడదు. దేవుని వాక్యమే నమ్మదగినది. దేవుడు లేవిగోత్రాన్ని యాజకత్వం కోసం ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన విధానంలో విశ్వాసులందరూ యాజకులే. భక్త పేతురు చెప్పినట్లు మనము రాజులైన యాజక సమూహం. క్రైస్తవ నాయకత్వ లక్షణాలు ఏవి అంటారా? యోహాను సువార్త 21వ అధ్యాయం 17-21 వచనం వరకు ప్రభువు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించేవాడవైతే నా గొర్రె పిల్లలను లేపుతావు, నా గొర్రెలను కాస్తావు, నీ చేతులు చాచుతావు. వేరొకడు, అనగా పరిశుద్ధాత్మ, నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. నన్ను వెంబడించు, మరొకరి జోలి నీకనవసరం. 1 కొరింథీ 13 దైవసేవకులు పాటించవలసిన గొప్ప నైతిక సూత్రం. 2 తిమోతి 2:16 అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండు. ఇతరుల దృష్టిలో గౌరవనీయమైన వ్యక్తిత్వాన్ని చూపగలగాలి.
139వ కీర్తన 24వ వచనం దైవ సేవకుడు చేయవలసిన ప్రార్థన. దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు. నీ మార్గమున నన్ను నడిపించు. దేవునికి విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. విశ్వాసులు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా వారు నూతన నిబంధన యాజకులు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధిస్తాము. దేవుడు మన ద్వారా ఇతరులకు మేలు చేయగోరుతున్నాడు. ఈ అధ్యాయంలో లేవీయులను గురించి చెప్పబడిన మాటలన్నీ కొత్త నిబంధన విశ్వాసులందరికీ వర్తిస్తాయి. పాత నిబంధనలో యూదులు అన్యులు అని లోక జనాభా 2 వర్గాలుగా విభజించబడింది. అన్యుడు అంటే యూదేతరుడు అని అర్థం. అయితే కొత్త నిబంధనలో విభజన విధానం మారింది. ఇప్పుడు జాతి మత కుల భేదం లేనే లేదు. ప్రకృతి సంబంధులని, శరీరానుసారులని, ఆత్మ సంబంధులని 3 వర్గాలున్నాయి. దేవుని సంఘమందు ఏ భేదము లేదు. స్త్రీలని, పురుషులని, దాసులని, స్వతంత్రులని భేదమే లేదు. అందరూ క్రీస్తునందు ఒకటే. దేవుడు పక్షపాతి కాడు. మనమంతా త్వరలోనే పరలోకంలో అంతర్జాతీయానికి మించి వసుధైక కుటుంబంగా కలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం యెహోషువా 22వ అధ్యాయంలోకి వచ్చాము. ప్రియ శ్రోతలు, రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థన విజయానికి ఆధారం. ప్రార్థన విజయ రహస్యం రహస్య ప్రార్థనే. సరే, యెహోషువా 22వ అధ్యాయంలో 2.5 గోత్రాల వారు తమ స్వంత ప్రదేశానికి పంపబడ్డారు. అక్కడ వారు సాక్ష్యార్థమై ఒక బలిపీఠము నిర్మించారు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను నది తూర్పు దిక్కున ఉండిపోయారు. యుద్ధం అయిపోయింది గనుక వారు తమ స్వంత ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. యుద్ధంలో సాయపడినందుకు యెహోషువా వారికి కృతజ్ఞతలు చెప్పాడు. 2.5 గోత్రాలు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించి తీరాలి. యెహోషువా వారికి ప్రవర్తన నియమాలను బోధించాడు. ఈ 2.5 గోత్రాలు పెద్ద బలిపీఠం నిర్మించారు. అది జ్ఞాపకార్థమైన స్థూపం. దీనికి ఇశ్రాయేలీయులు కలవరపడ్డారు. అందరూ షిలోహులో కూడుకున్నారు. ఈ బలిపీఠాన్ని గురించి ఇశ్రాయేలు వారికి అపోహలు కలిగాయి. కాని ఈ 2.5 గోత్రాల వారు ఈ అపోహలను తొలగించారు. వాస్తవాన్ని వారికి వివరించి చెప్పారు. ఈ బలిపీఠం ఆకారం కూడా సాక్ష్యపు గుడారంలాగే ఉంది. అదే నమూనా.

0: చెల్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన తల్లి ప్రేమ.
1: అంతేకాని మేము దీని మీద బలులేమీ అర్పించము అని వారు సంజాయిషి చెప్పుకున్నారు. వీరిని అనుమానించినందుకు వారెంతో నొచ్చుకున్నారు. వారితో దురుసుగా మాట్లాడినందుకు బాధపడ్డారు. చూడటానికి బలిపీఠం పైకి బాగానే ఉందిగాని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయితే దేవుడు మోషే ద్వారా ఖండితంగా చెప్పాడు, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు నిర్మించకూడదు. 2.5 గోత్రాలు ఎంత సమర్థించుకున్నా ఇశ్రాయేలు జాతిలో చీలిక రాబోతుంది అనడానికి ఇది సూచనే. తూర్పు పడమరులుగా 2గా చీలిపోవటం జరిగింది. ఉత్తరాన 10 గోత్రాలు, దక్షిణాన 2 గోత్రాలు. పూర్వం అరణ్యంలో ఇత్తడి స్తంభం పైన సర్పాన్ని మోషే లేవనెత్తాడు. అది యేసు యొక్క విమోచన కార్యాన్ని చూపుతున్నది. యేసుక్రీస్తు ఈ విధంగా అందరినీ సమైక్యపరిచాడు. యేసుక్రీస్తును పైకెత్తే వారందరూ ఒకటవుతారు. వారిలో సమైక్యత ఉంటుంది. యోహాను సువార్త 17:20-21 వచనాలలో ప్రభువు ప్రార్థించాడు, తండ్రి, నీవు నన్ను పంపావని లోకము నమ్మేటట్లు నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని. వారి కోసము మాత్రమే నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రోతలు విన్నారా, యేసుక్రీస్తు విశ్వాసులందరి సమైక్యత కోసం ప్రార్థించాడు. క్రీస్తునందు అందరూ ఐక్యమవుతారు. ఇత్తడి బలిపీఠం యేసు యొక్క మరణ బలిని చూపుతుంది. కాని ఈ 2.5 గోత్రాలు కట్టిన బలిపీఠం మీద రక్తం లేదు. ఇది సమైక్యతకు కాదు, చీలికకే ప్రతీక అవుతుంది. రక్తము లేని బలిపీఠం చీలికలను సృష్టిస్తుంది, సమైక్యతను కలిగించజాలదు. యేసు ప్రభువు గదరేనీయుల ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఉన్నవారు గాదుగోత్రికులు. వీరు యోర్దానును దాటలేదు, అవతలి వైపున ఉన్నారు. దయ్యము పట్టిన వ్యక్తి ఒకడు యేసుకు ఎదురుగా వచ్చాడు. యేసు అతనిలోని దయ్యాలను వెళ్లగొట్టాడు. ఆ దయ్యాలు పందుల మందలో ప్రవేశించడానికి ప్రభువు అనుమతించాడు. గదరేనీయులు పందుల వ్యాపారం చేస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం పంది నిషిద్ధ జంతువు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను దాటిన వారు కారు. శ్రోతలు ఇప్పుడు యెహోషువా 22 అధ్యాయం సంక్షేపంగా వినండి. యెహోషువా 2.5 గోత్రాల వారితో మాట్లాడుతూ అన్నాడు, ఇంతవరకు మీరు నాకిచ్చిన సహకారానికి, నాకు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణి. మోషే ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. మీరు మీ నివాసాలకు సంపన్నులై సర్వసమృద్ధి కలిగి వెడుతున్నారు. క్షేమంగా వెళ్ళండి. యుద్ధంలో మీకు దక్కిన కొల్లసొమ్మును మీలో మీరే పంచుకోండి. ఈ 2.5 గోత్రాల వారు యొర్దాను దగ్గర ఒక బలిపీఠం నిర్మించారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసిపోయింది. వారి మీద చర్య తీసుకోవడానికి తలపడ్డారు. షిలోహు నుండి రాయబారం పంపారు. ఫీనెహాసునే రాయబారిగా పంపుతున్నారు. అతనితో పాటు 10 మంది గోత్ర ప్రధానులు కూడా వెళ్లారు. రాయబార సమాచారం ఇదే, బలిపీఠం కట్టారా? దేవునికి తిరుగుబాటు చేయడం మంచిది కాదు. పెయోరు విషయంలో తిరుగుబాటుకు ఫలితంగా తెగులు పుట్టింది, జ్ఞాపకం లేదా? మీ తిరుగుబాటు దేవునికి ద్రోహం. మీరు కావాలంటే వచ్చి స్వాస్థ్యం మాతో పాటు పంచుకోండి, మేము కాదనం. మీకు ఇష్టమొచ్చిన చోట బలిపీఠం నిర్మించటం మీకు మంచిది కాదు. ఆకాను విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అతని దోషానికి ఫలితంగా అతడొక్కడే కాదు, అతని బంధుబలగం అంతా నాశనమైపోయారు. 22 వచనంలో వారు జవాబిచ్చారు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు, మాకు ఎట్టి ద్రోహబుద్ధి లేదు. బలులు అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టలేదు. మాలో ఎట్టి దోషమున్నా యెహోవాయే తీర్పు తీర్చునుగాక. రాబోయే తరం పిల్లలకు దేవుని పట్ల భయభక్తులు కలగాలని వారికి సాక్ష్యార్థంగా మాత్రమే ఈ బలిపీఠం కడుతున్నాము. ఇది దహన బలులు అర్పించడానికి కానే కాదు, ఇది రాబోయే తరానికి మీకు మాకు మధ్య సాక్షి. మాకు తెలుసు, ఒకే ఒక బలిపీఠం ఉండాలి, అది ఆయన మందిరం ఎదట ఉన్నది. మేము యహోవాను అనుసరించక తప్పిపోయే ప్రసక్తే లేదు. శ్రోతలు వింటున్నారా, ఫీనెహాసు ఒక యాజకుడుగా అక్కడే హాజరై ఉన్నాడు. సమాజ ప్రధానులు కూడా ఉన్నారు. అందరి ఎదుట 2.5 గోత్రాల వారు ఇచ్చిన సాక్ష్యమిది. అది విని అందరూ సంతోషించారు. ఫీనెహాసు వారితో అన్నాడు, మీరు యహోవాకు విరోధంగా ఏ ద్రోహమూ చెయ్యలేదు, గనుక యహోవా మన మధ్యన ఉన్నాడు. అప్పుడందరూ సంతోషించారు, యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇది మన మధ్య సాక్షి అని చెప్పి దానికి ఏదా అని పేరు పెట్టారు. వారింకా వాగ్దత్త భూమిలో ప్రవేశించకముందే, యొర్దాను దాటకముందే 2.5 గోత్రాల వారు తమ భూభాగాలను ముందుగానే ఏర్పరచుకున్నారు. వారికి ఒక షరతు నియమించబడింది. వారు మొదట తమ సోదరులైన 9.5 గోత్రాలకు యుద్ధంలో సహాయపడాలి. వారు దానికి ఒప్పుకున్నారు. సరే, యుద్ధం అయిపోయింది గనుక యెహోషువ వారిని దీవించి యొర్దాను అవతలికి వారిని పంపించివేశాడు. శ్రోతలు గమనించండి, దేవునికి భయపడతాము నిజమే కాని దేవుణ్ణి మనం ప్రేమిస్తాము. ఆయనను ప్రేమించేవారికి దేవుడంటే పవిత్ర భయం ఏర్పడుతుంది. 2.5 గోత్రాలు తమ ఒప్పందం ప్రకారం మిగతా వారితో కలిసి యుద్ధాలలో సహకరించారు. యెహోషువ వారికి హితవాక్యాలు ప్రకటించాడు. అవును, దేవుని బిడ్డలు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి. మనం దేవుని బిడ్డలమని ఎన్నడూ మరచిపోకూడదు. దేవుని ఆత్మ మనలో ఉండి మనము దేవుని బిడ్డలమని మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. దేవుని పనిచేస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలి గాని పనిధ్యాసలో పడి ఆధ్యాత్మికతను పోగొట్టుకోకూడదు. 2.5 గోత్రాల వారికి శత్రువుల నుండి చాలా కొల్లసొమ్ము వచ్చింది. వారు దాన్ని పంచుకుంటారు. క్రైస్తవ జీవితంలో ఇలాంటి భాగస్వామ్యం ఎంతో ఆశీర్వాదకరం. మన చుట్టూరా ఉన్న బీదలతో మనకున్నది పంచుకోవడం మన భక్తి విశ్వాసాలను పెంచుకోవడమే. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం కలిసి ఒక బలిపీఠం నిర్మించారు. అది చూచి మిగతా 9.5 గోత్రాల వారు భయపడ్డారు. ఫీనెహాసు రాయబారిగా వెళ్లి మంచి రాజనీతిని ప్రదర్శించాడు. యుద్ధం రాకుండా సంధి సంప్రతింపులు జరిపాడు. తొందరపడి కయ్యానికి కాలు దువ్వకూడదు. ఒక విధంగా చూస్తే 2.5 గోత్రాల వారు బలిపీఠం నిర్మించటం తెలివైన పని కాదు. దానివల్ల రానురాను విభేదాలే కలిగాయి. గాని సమైక్యత సిద్ధించలేదు. యహోవా బలిపీఠానికి నకిలీ బలిపీఠం నిర్మించడము కేవలం అవివేకం. దానిని నిర్మించమని దేవుడు చెప్పలేదు. దేవుణ్ణి అడిగి వీరు ఆ పని చెయ్యలేదు. ఆధ్యాత్మిక విషయాలలో స్వంత ఊహపోహలు పనికిరావు. దేవుని చిత్తానికి మన చిత్తమును లోబరచాలి కాని మన ఆలోచన చొప్పున చేసి దేవుణ్ణి మెప్పించడం అసాధ్యం. కయీను, హేబెలు వీరి అర్పణల వ్యత్యాసం గమనించండి. కయీను అర్పణలో రక్తం లేదు. అలాగే 2.5 గోత్రాల వారు నిర్మించిన బలిపీఠానికి రక్తం లేదు. మన కోసమై బలియాగమైన యేసును వ్యక్తిగతంగా నీవెరుగుదువా సోదరీ సోదరుడా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
2: ఇస్రాయేల్ 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రానికి ఎన్ని పట్టణాలు వచ్చాయి? ఇస్రాయేల్ 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రానికి ఎన్ని పట్టణాలు వచ్చాయి? 1, 2, 2, 4, 3, 6. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 93 9995257
3: ప్రియులారా, ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువా 21-22 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో లేవీలను గురించి, వారి ప్రత్యేకతను గురించి విని ఉన్నాం. లేవీలు నేటి సేవకులకు గుర్తుగా ఉన్నటువంటి కొన్ని సత్యాలను గమనించాం. ఇస్రాయేలీలు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించారు, కానీ వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది. అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. దేవుని వాగ్దానాలు ఎంతటి నమ్మదగినవో, అందులో ఎటువంటి మార్పు ఉండదనే విషయాన్ని గమనించాం. యెహోషువా యోర్దాను దాటి వచ్చిన ఇస్రాయేలీలలో 2.5 గోత్రాలను ఉద్దేశించి ఒక వీడ్కోలు ప్రసంగం చేస్తున్నట్లుగా చూశాం. రూబేను, గాదు, మనషే యొక్క 2.5 గోత్రాలతో యెహోషువా సంభాషించాడు. వారి విశ్వసనీయతను ప్రశంసించాడు. దేవుడు ఇస్రాయేలుకు ఈ దేశాన్ని ఇచ్చాడు. ఇది వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన భూమి. వారు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు ఇస్రాయేలులకు అన్ని వైపుల నుండి విశ్రాంతినిచ్చాడు. వారి శత్రులు ఎవరు కూడా బ్రతకలేదు. ఇస్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరాయి. ఏది కూడా తప్పిపోలేదు. ఇదే విశ్వాసులుగా మనకు గొప్ప బలం. దేవుని వాక్యమే నమ్మదగింది. ఇందులో లేవీలను గురించి చెప్పబడిన మాటలన్నీ క్రొత్త నిబంధనలోని విశ్వాసులకు వర్తిస్తాయి. దేవుని బిడ్డలు తమ బాధ్యతను ఎరిగి ప్రవర్తించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని బిడ్డలమని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇస్రాయేలీలు తమ శత్రువులను పూర్తిగా తొలగించలేకపోయారు. అందుగల కారణము వారి అల్పవిశ్వాసము మరియు అవిశ్వాసము. మనకు విశ్రాంతి ఇవ్వగలవాడు యేసుదేవుడే. కాబట్టి ఆయన చిత్తానికి మనము లోబడి జీవించాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
2: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ನಟರ ದೀಪ.

0: Let's welcome Brother M.D. Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది, పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే లోకానుసారంగా ఒక నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే, ఒక 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైటా అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది, ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసముంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవముంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది, ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని ఉంటుంది. ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలాగ ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ఉంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం
0: స్టోరీ.
1: ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 ఒక సంభాషణ జరుగుతుంది, శిష్యులకు యేసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి? ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది.
0: అవును,
1: మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు? దానికి ఆయన ప్రత్యుత్తరముగా, ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికి అది అనుగ్రహింపబడలా.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా, సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గరే ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కదా, ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్ ఆయన కృతగా చూసేవారు ఉన్నారు. అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికీ ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని ఒక వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికి ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగా చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది, పారబుల్ యొక్క మీనింగ్ ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గుర్చి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గుర్చి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకదే అలాగే, ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఒక పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చు అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకై చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు, మీరు ఆ ట్రెషర్ ని పొందుకుంటూ వెళతారు.
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు, ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు, అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు ఏంటి రీజన్ అని అడిగితే, అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి చెప్పి చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి, పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు, సీటే నాకు లభించింది, అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంత అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసఐ యొక్క బేసిక్ లెవెల్ ని మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి ఉంది. ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు, తర్వాత వచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు, తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ, ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైనా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంతవరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యమైన ఇన్ఫర్మేషన్,
0: ఆ ఇన్ఫర్మేషన్ లోపలే ఉంది,
1: అది ఇందులోనే ఉంటది. అంటే దానికైనా ఇప్పుడు అంజురపు చెట్టు అన్నందులకు వివరణ ఇంకో దగ్గర ఉంటది.
0: అప్పుడు వెతకాలి, మీరు
1: త్రొవ్వాలి. ఇందులో మనము ఫస్ట్ గా రెవల్యూషన్ చెప్పేప్పుడు మాట్లాడాం, ఊహించనేకూడదు ఈ పుస్తకాన్ని అని చెప్పి, ఎందుకంటే దీన్ని ఊహించే అంత కెపాసిటీ మన దగ్గర లేదు.
0: ఇంకో విషయం మాట్లాడుకున్నాం, బైబిల్ మనతో మాట్లాడుతుందని చెప్పాం.
1: ఇప్పుడు అందులో నుండి మీరు ఎలాగ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది ఒక వర్షన్, పారబుల్ యొక్క ఒక యాంగిల్, ఇందులో మరొక యాంగిల్ ఉంది. ఇప్పుడు మాట్లాడింది తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని తెలియజేయడం.
0: అవును,
1: ఇంకొకటి ఉంది ఏసే దగ్గర, తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
0: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
1: ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలునూ 10 కొమ్ములునూ ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
0: అవును, ఊహించుకోవడానికే కష్టం.
1: యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలను పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
0: విషయం.
1: అంతకుముందు దానిని చూస్తే 7 తలలును 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చాను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
0: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారు.
1: వారందరూ త్రొవలేకపోయారు, లేక వద్దు త్రొవనక్కర్లా ఎందుకు. ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటన అంత చెప్తూ అందులో ఒక 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారాబుల్ ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగమేంటో చూడాలి, 7 తలలంటే ఏంటని చూడాలి, 10 కొమ్ములంటే ఏంటని చూడాలి, కిరీటం అంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1-6 అధ్యాయాలు, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
0: అప్పుడు బిలీవర్ అయ్యేంత వరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవగా అతడు అందులోనూ డిసిపల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్.
1: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తరువాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతాడు.
0: ఫస్ట్ లెవెల్
1: సెకండ్ లెవెల్ లాగా. ఈ యొక్క మతైలో ఉన్న ఉపమానములన్నీ కూడా మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు. కొంచెం కొంచెంగా తెలుస్తుంది, అదిను ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది ఫస్ట్ లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తూ, అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
0: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్, చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవి ఎవరికోసం రాయబడినవి, ఏ ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేనెలా తీసుకోవాలి, అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ని చాలా చక్కగా రికార్డ్ చేశాడు. లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు, మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో, అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి.
1: ఈ నాలుగు గాస్పుల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి. నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా, లోక ప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్క్ వచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి, జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు. ఆది అందు వాక్యముండెను అని గ్రీకు పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పుల్స్లోనూ ఈ పారబుల్స్, ఈ ముగ్గురు చేపట్టే విషయము, ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
0: మాథ్యూ.
1: మాథ్యూ
0: జీనాలజీ నుండి ప్రారంభించి,
1: జీనాలజీ నుండి ఆరంభించి వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని, ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
0: బ్యాక్గ్రౌండ్
1: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేల్ పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారు ఆ పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
0: ఓకే,
1: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే, ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలే మారడానికి.
0: ఓకే,
1: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే, యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్స్ మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలే మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
0: అదేమంటే మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
1: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా. తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌల్ చెప్తూనే ఉంటాడు.
0: అందుకనే అతను అలా వస్తున్నాడు,
1: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
0: స్ట్రైట్ గా వస్తున్నాడు.
1: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు.
0: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
1: ఆయనకు బాగా తెలుసు,
0: సీక్రెట్ తెలుసుకున్నాడు.
1: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్.
0: ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
1: అది వదిలేసి, ఆ స్పిరిచువల్ థాట్ని వదిలి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
0: అందులో రీసెర్చ్ చేసి,
1: అవును, ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ని పెట్టుకుని మనం
0: సమే వచ్చి ఉపమానములు రహస్యాలు,
1: నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందరూ చెప్తున్నారు, అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
0: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
1: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి.
0: అవును,
1: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా. అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
0: మంచి ప్రశ్న.
1: తిరిగి వచ్చేప్పుడు,
0: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసాకు వచ్చాడు,
1: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా. అబ్రహాము
0: అతను కుమారుడు,
1: ఆయన కుమారుడే కదా వచ్చారు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి జెనసిస్, ఎందుకంటే జనులకు ఇది టిట్ బిట్స్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దే విల్ నో దిస్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద బైబిల్. జెనసిస్ 22 ఆ 19వ వచనాన్ని చదవండి.
0: సో అబ్రహం రిటర్న్ టు ది యంగ్ మ్యాన్ అండ్ ఎరోస్ వెంట్ టుగెదర్ టు బషీబా అండ్ అబ్రహం లివ్డ్ ఇన్ బషీబా.
1: ఎక్కడ ఐసక్?
0: రిటర్న్ టు దిస్ యంగ్ మ్యాన్ అని రాసుంది, ఐసక్ అందులో లేదు.
1: అప్పుడు దీని అర్థమేంటి? అబ్రహాము కొండ మీద నుండి తిరిగి రాగా.
0: అవును,
1: అలాగే ఉంది కదా.
0: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
1: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారునితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
0: అవును, అబ్రహం రిటర్న్ విత్ దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడని ఉంది. ఐసాక్ గురించి మెన్షన్ చేయలేదు.
1: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24వ అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది, అక్కడ ఇస్సాకు వచ్చినట్టుగా ఉండదు. ఏముండదు?
0: ఏంటి దీనికి కారణం?
1: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
0: ప్రశ్నను అడగాలి మనం.
1: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహాం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడు అని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
0: రైట్.
1: ఇక్కడ ఏముందని చూసినట్లయితే, యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరముతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు. అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు, అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
0: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాల
1: మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి, అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండమీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు. ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరత లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
0: ఓహో,
1: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. ఆటి తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది, నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారు అలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
0: వేరే విషయం.
1: హెవెన్లీ మ్యాటర్.
0: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
1: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహాం క్రిందకొచ్చిన వెంటనే ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం తెలియజేయబడుతుంది. అటు తర్వాత వాక్యంలో బెతుయేలుకు రిబ్కా పుట్టిన విషయం తెలపబడుతుంది. రిబ్కా సిరియా దేశంలో పుడుతుంది. దాని అర్థమేంటి? యేసు కొండపైకి వెళ్లి కల్వరిలో ఆయన ప్రకటెముకలో గుచ్చుతారు. ఎవరి ప్రకటెముక తీయబడింది? ఆదాముది. ఎందుకు తీయబడింది? భార్యను కలుగు చేయడం కోసమై. ఇప్పుడు ఇస్సాకు పైకెళ్లాడు, క్రింద రిబ్కా పుట్టింది. యేసు పైకెళ్లిన తర్వాత క్రింద సంఘం పుడుతుంది. అద్భుతమైన సీక్రెట్. ఇదే విధంగా ప్రతి సీక్రెట్ ఉంటుంది బైబిల్ లోపల, ఒక్కొక్కటి ఉంటుంది ఇందులో. ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోకుండా చేసేది ఎవరు?
0: మన రీసెర్చ్
1: ద్వారా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే. హిస్టరీ వద్దండం లేదు. అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు, హీబ్రూ వారిని గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు. తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తువాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని పద్ధతులు తీసుకుని యూదుల వలె డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బానంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్లి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యంను గూర్చి ఎందుకు రాస్తున్నాడంటే దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు. కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి, లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పల్ మొదటిగా రాయబడింది.
0: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్ ప్రారంభించాడు,
1: ఎందుకంటే జాన్ ద బాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్టమెంట్ కి కనెక్షన్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ ముగించేది జాన్ ద బాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది. సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
0: హెవెన్లీ సీక్రెట్స్,
1: హెవెన్లీ యొక్క ట్రెషర్ పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్కి, ఇప్పుడు చాప్టర్స్గా ఉన్నాయి, ఒక చాప్టర్కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు, అయితే డీటెయిల్డ్గా రాస్తాడు.
0: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది,
1: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్ అది అంటే ఏ బుక్ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు, తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అది ఇలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది తిరిగి తీసుకోవడం మన యొక్క పని.
0: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం, మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ. ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
1: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దాం అనుకుంటున్నాం. మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం. ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
0: వారు ధ్యానించి రెడీగా
1: రానివ్వండి, ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ని అర్థం చేసుకోవచ్చు.
0: యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
1: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు. మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, న్యూ వైన్ని వచ్చి మీరు పాత స్కిన్లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడింది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
0: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా, నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.

చాప్టర్ 15 అయితే ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ మాత్రమే కాదు, మీరు ఎంత తవ్వినను అందులో నుంచి ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ముందు ఈ ప్రోడిగల్ సన్ స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. గత కార్యక్రమం చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న కుమారుని గురించి చూసాం. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తున్నాడు, దీని గురించి, ఫాదర్స్ హార్ట్ని గురించి చాలా డీటెయిల్స్ని మీరు ఫిల్ చేశారు. చిన్న కుమారుని గురించి చూశాం. తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు విల్ఫుల్గా అడిగి సొత్తిమ్మని అడిగాడు, తండ్రిచ్చాడు, వెళ్ళాడు, ఖర్చు చేశాడు, మారు మనస్సు పొందాడు, ఓకే, తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసేది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి చాలామంది ప్రసంగించినట్టు నాకు తెలియదు. అయితే కొద్దిమంది ఉన్నారు, అయితే చాలా డీటెయిల్గా టచ్ చేయడం లేదు మనం. అయితే ఈ పెద్ద కుమారుడు ఆయనతో పాటే ఉన్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, తండ్రికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇతడు హీరోనా విలనా?
1: పోయిన ఎపిసోడ్లో మనం అలాగే ముగించాము, హీరోనా విలనా అని చెప్పి. ఇప్పుడు మనము అది ఒక బేస్ నుండి చూసినట్లయితే అది బాగుంటుంది. లుక్ 15 పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, ఈ కనబడకుండా పోయిన గొర్రె చిన్నకుమారుడు, అతడే ఇస్రాయేల్. ఇదే ఒక కాంటెక్స్ట్గా మనం చూసాం. ఇప్పుడు కనబడకుండా పోయిన నాణెం ఉంది కదండి, ఇంటిలో కనబడని నాణెము,
0: అవును,
1: అదే ఈ పెద్ద కుమారుడు.
0: ఓ,
1: తను ఇంటిలోనే కనబడలేదు, ఇతను బయట కనబడకుండా పోయాడు. గొర్రె వెళ్ళిపోయింది, ఇస్రాయేలీలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లోనే కనబడకుండా పోయిన గ్రూప్ ఉంది, అది ఎవరంటే, ఇల్లంటే ఎప్పుడు దేవుని యొక్క ఇల్లే. మనం బైబిల్ నుండి చూస్తున్నాం. లోన కనబడకుండా పోయింది ఎవరని చూసినట్లయితే, విశ్వాసి
0: కూడానే ఉన్నాడు.
1: అవును, కూడానే ఉంటాడు,
0: రెగ్యులర్ గా వస్తున్నాడు,
1: తను చర్చిలోనే ఉంటాడు,
0: అవును,
1: ఎక్కడికే పోడు. ఇప్పుడు ఆ కాయన్ కూడా కనబడకుండా పోయింది కదా,
0: అవును,
1: ఇంట్లోనే ఉండింది కదా,
0: బయటికి వెళ్ళాడు,
1: బయటికి ఎక్కడికి పోలేదు.
0: చాలా
1: కరెక్ట్ గా ఉంది. ఇదే క్రొత్త నిబంధన సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్. అదొచ్చి లా అంటే ధర్మశాస్త్ర సంఘం, ఎవరు? ఇస్రాయేలీలు. ఇది మనము క్రొత్త నిబంధన సంఘం. ఇందులో ఏంటి సమస్య అని చూసినట్లయితే, వీళ్ళకి ఇప్పుడు మీరు చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లాడనే కదా అందరు చెప్తున్నారు. మీరు ఆ వాక్యం చదవండి, లూక్ 15 చూడండి, 12వ వచనము. మీరు 12 చదవండి, ఒకసారి విందాం.
0: 12 ఎలా ఉంది అంటే, ద యంగర్ ఆఫ్ దెమ్ సేడ్ టు హిస్ ఫాదర్, ఫాదర్ గివ్ మీ ది షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ ఫాల్స్ టు మీ, సో హీ డివైడెడ్ హిస్ వెల్త్ బిట్వీన్ దెమ్.
1: డివైడెడ్ ద ప్రాపర్టీ
0: బిట్వీన్ దెమ్,
1: ఇద్దరికి ఇవ్వబడింది.
0: ఓ, సో వేరు చేసినప్పుడే
1: తీసుకుని వెళ్ళాడంటే ఇతను తీసుకోకుండా పోలేదు.
0: అవును, పంచినప్పుడు ఇతనికి
1: తను తీసుకుని వెళ్ళిపోయాడు, తను తీసుకుని ఉన్నాడు.
0: ఇతను షేర్ వద్దని చెప్పలేదు,
1: షేర్ అంతా వద్దని చెప్పలేదే, డాడీ తనే అడుగుతున్నాడు, మీరు తనకు వేరుగా ఇచ్చేయండి,
0: నేను నీతో కూడా ఉన్నాను,
1: నేనే మీతో కూడా ఉంటున్నానని తను చెప్పలేదు.
0: అవును, అతనికి ఇచ్చినప్పుడు నాకు ఏమైనా హుషారుగా అడిగాడు,
1: అడగలేదు, అయితే దొరికింది తీసి పెట్టుకున్నాడు,
0: భద్రంగా ఉంచుకున్నాడు,
1: ఇద్దరికి షేర్ వేరు చేసి ఇవ్వబడింది.
0: ఓకే,
1: అప్పుడు దేవుడు స్వాతంత్ర నియమము ధర్మశాస్త్రం అనేది కాదు, అందరికీ ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని పంచే ఇచ్చాడు.
0: ఆయన కరెక్ట్గా
1: తండ్రి తన పనిని ఎంతో సరిగ్గా చేస్తున్నాడు. ఈ చోట మీరు బాగా గమనించండి, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాను, అయితే నీతో వచ్చి చేరే అన్యజనులకు ఒకే నియమం అంటాడు.
0: ఈక్వల్
1: ఈక్వల్, నీవతని వేరేలా చూడద్దు, నన్ను అంగీకరించి తను నీ యొద్దకొస్తే అతనికి నీకు ఒకే నియమం అంటాడు,
0: ట్రీట్ చేయమన్నాడు.
1: ఇప్పుడు చూడండి, రాహాబు లోనికి వచ్చింది,
0: అవును,
1: ఒక ప్రొసీజర్, వారందరూ లోనికి వచ్చారు. ఆ తర్వాత జీనియాలజీలో వచ్చారు,
0: అవును,
1: తర్వాత మోయాబు స్త్రీ, ఎవరు? రూతు వస్తుంది. వారికి అదియే, ఎవరు కూడా ఆమె ఇస్రాయేల్కి చెందిన ఆమె కాదని బహిష్కరించలేదు. ఇస్రాయేలీయుల నియమం ధర్మశాస్త్రం ఏంటి? అందరికీ ఒకే ఈక్వల్.
0: ఇంకా చెప్పాలంటే అబ్రహాము కూడా బయట నుంచి వచ్చినవాడే కదా.
1: అబ్రహాము ఆ విధంగా, సరే, ఇస్సాక్ ఎవరు? ఇస్సాకు అక్కడికి వచ్చినవాడు, బట్ ఇస్రాయేలీయుడు కాదు.
0: అవునవునవును,
1: ఇస్రాయేలులో పుట్టిన ఒక హెబ్రియుడు. ప్రాపర్ ఇస్రాయేలీయుడు ఎవరు తెలుసా? జాకబే, తనే ఫస్ట్ ఇస్రాయేల్. ఇంకా యూదులంటే ఎక్కడి నుండి చెప్పబడుతున్నారు? యాకోబు యొక్క 4వ కుమారుడే యూదా. దాదాపు లోకం ఏర్పడి 2500 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం ఇది. అది అలాగుంది. అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, గాడ్ ఇస్రాయేల్కి ఏమి ఇస్తున్నాడో అదే మనకి కూడా ఇస్తున్నాడు.
0: ఈక్వల్
1: ఈక్వల్. ఇప్పుడు మనకేం చెప్పబడుతుందని చూసినట్లయితే, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదమును నీతో కూడా వచ్చి చేరే అన్యునికి నీకు ఒకే నియమం అంటున్నాడు. ఇప్పుడు మనకి చెప్పేప్పుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి చెప్పబడింది నీతో చేరిన వానికి ఒకే నియమం అంటున్నాడు. మనతో చెప్పేప్పుడు ఏమంటున్నాడు? యూదుడు లేడు, గ్రీకు లేడు, మనమందరం ఒకటే అంటున్నాడు. ఈ యొక్క మనోస్థితి ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు పెద్దవాని దగ్గర
0: లేదు.
1: పెద్దవానికి ఏం ఆలోచన? అతనికి అన్నీ ఇవ్వబడ్డాయి, అతను వెళ్ళిపోయాడే, అతనెందుకు తిరిగి ఇంట్లో చేర్చాలి? తన ఆస్తిని పాడు చేసుకున్నాడు, వేస్ట్ చేశాడు. సరే, తండ్రి తన ఆస్తిని భాగించి ఇచ్చాడు, సరేనా? ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు కదా, వచ్చిన వానికి తన వాటా నుండి ఏదైనా ఇచ్చాడా? మరి అక్కడ తండ్రి తను సంపాదించిన ఒక గొర్రెను వధించాడు. ఆయన తన వస్త్రాన్ని కప్పాడు, తన ఉంగరాన్నేశాడు, అది ఆయనగా ఇచ్చింది. దానికెందుకు నీకు కోపం? ఈరోజు మనలో ఉండేటువంటి ఒక స్వభావంలో ఒకటి ఏంటని అడిగినట్టయితే, దేవుడు ఇంకొకరిని ఆశీర్వదిస్తే వీరికి ఈర్ష. అదేలా దేవుడు అడుగుతున్నాడు, నేను ధారాళముగా దయచేవాడనో నీవు పిడికిలు బిగించుకోవచ్చా? ఈరోజు మనలో ఎందుకు ఈ స్వభావం వస్తుంది? అంటే ఆ స్వాతంత్ర నియమములో ఉన్న మనకి ఇస్రాయేలీయులను, అంటే కరెక్ట్గా లా ప్రకారం, అంటే న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారంగా జీవించేవారు ఇస్రాయేలీయులను ఒప్పుకోరు. రోమన్స్లో అలాగుండారు ఆరంభంలో. అందువల్ల పౌలు రోమకు రాసేప్పుడు చెప్తున్నాడు, మీరెందుకు వారిని అసహించుకుంటున్నారు? వారినెందుకు చేర్చడం లేదు? వారి వల్లే మనకింత కూడా లభించింది. ఇస్రాయేలును అసహించుకోవద్దు, వారికై ప్రార్థించండి అని చెప్తున్నాడు. చిన్న కుమారుని చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంగీకరించడానికి తయారుగా లేము. సరే, మనం ఇప్పుడు ఇస్రాయేలీలను తీసుకోవద్దు. ఇలా చూద్దాం మనం. ఇప్పుడు మన చర్చిలో నుండి ఒకడు బ్యాక్స్లైడ్ అయిపోయాడు, వెనక్కి విడిపోయాడు, తను తిరిగి వస్తున్నాడు. ఆర్ వి రెడీ టు అక్సెప్ట్ హిమ్ అగైన్ యాజ్ ఆఫ్ ద సేమ్ పొజిషన్ అగైన్?
0: ఇప్పుడున్న ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాడు వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు మాట్లాడుకుంటాడు.
1: ఇప్పుడు మనం అతన్ని తెగతెంపులు చేసుకోవాలనే ఉంటాం. ఎందుకంటే అతను వచ్చాడు, అవును, అంతా పాడు చేసుకుని వెళ్ళాడు,
0: ఎందుకు మాట్లాడుతున్నారు అంటాం.
1: తిరిగి అతను ఎందుకు చర్చిలో చేర్చారు? అది వదిలేయండి. చర్చిలో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తామో మనం?
0: నాకు ఒక పాస్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది. అదేమంటే, ఒక పాస్టర్ ఒక చిన్న తప్పు చేశాడంటే దేవుడు క్షమిస్తాడు, అయితే ప్రజలు క్షమించరట. అదేంటంటే, ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంత వాస్తవంగా
1: 100% కూడా నిజం. దేవుడు మరణించడం మాత్రమే కాదు, మరిచిపోతాడు.
0: అయితే వీళ్ళు
1: మీరైతే క్షమించరు, మరిచిపోను, మరిచిపోరు. అదే నేను ఒకసారి ఊరిని విన్నాను. డేవిడ్ దగ్గర మీకు కొరత ఏమై ఉన్నదని అడిగా. డేవిడ్ దగ్గర మీకు ఇష్టపడని ఒక కొరత ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క
0: రీజన్
1: చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు దావీదును గురించి చెప్పేప్పుడు ఉరియా యొక్క భార్య నిమిత్తమైన కార్యము తప్ప ఆయన మరేది కూడా తన దగ్గర చూడలేదు అని ఉంటుంది.
0: క్లీన్గా ఒక
1: స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశాడు,
0: స్పష్టంగా ఉన్నాడు.
1: తనిక దేనిని గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దావీదును గురించి. ఇదియే దేవుని యొక్క స్వభావం. తన కుమారుడు వచ్చినప్పుడు తన గత పాపాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి, నువ్వు ఈ పాపం చేశావు, నువ్విక్కడి నుండి వచ్చావు, తను మారు మనసు పొందొచ్చాడు. అదే నేనిప్పుడు చెప్తా. ఒకడు మనసు మారి వేదనతో వస్తున్నాడు కదా, అతని తిరిగి ఆదరించడమే క్రైస్తవ్యం తప్ప అతని తిరిగి తిరిగి గుచ్చి గాయపరిచేది క్రైస్తవ్యం కాదు. ఒకడు నేరస్తుడని తెలిస్తే ఆ నేరాన్ని మూయడం క్రైస్తవ్యం. నగ్నాన్ని మూయడమే కదా క్రైస్తవ్యం.
0: నోహ విషయంలో చూస్తా,
1: నోవా దగ్గర చూస్తున్నామే. దేవుని చూడండి, ఆదాము దిగంబరిని అని చెప్పిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, దిగంబరివని చెప్పింది ఎవరని అడిగి పండు తిన్నాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు, చెట్టు వెనక వెళ్ళి దాక్కున్నాడు, అన్ని పనులు చేశాడు. అయితే వాక్యం చెప్తుంది, దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. పాపం చేశానయ్యా, దీనికి నన్ను ఏం చేయమంటావు? సరి, నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఒక జరిగిన సంభవము. అది ఇది నా మిస్టేక్గా కూడా ఉండవచ్చు, మేబీ ఉండొచ్చు, నా మిస్టేకే అనుకోండి, నేనిక్కడ అది చెప్పడంలో తప్పులేదు. అంటే ఒక అమ్మాయి తన తండ్రిని ఏమార్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచారు. అలా పెంచినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వారికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళి అలా తను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంది. జీవితం దుర్భరం అయిపోయింది. ఎంత దూరానికి అలాగే వెళ్ళిందంటే తిండికి కష్టపడే స్థాయికి
0: వెళ్ళిపోయింది,
1: ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఒకరోజు ఆ అమ్మాయి ఒక కొట్లో పనిచేస్తుంది. ఆ తండ్రి చూసేశాడు. చూసిన వెంటనే ఎంతో ఏడ్చాడు. ఏడ్చి ముగించి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకునొచ్చి ఇది ఒకరోజు నాతో షేర్ చేసి చెప్పాడు, ఈ విధంగా మరి కుమార్తె ఈ విధంగా అయిపోయింది. నా మనసులో కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది, దేవుని వదిలిపోయింది, తను దానికే అనుభవిస్తుంది. తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ఒక పార్ట్, అది
1: నాలోని పార్ట్ చెప్తుంది. తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ద ఫ్లెష్ హ్యూమన్,
1: తను చేసిన తప్పుకు తను అనుభవించని.
0: కరెక్ట్, న్యాయంలో ఉంది అడగడానికి.
1: ఇది వినడానికి కరెక్టే కదా,
0: వరల్డ్ వైజ్ కరెక్ట్.
1: తండ్రిని ఏమార్చి పోయినందుకు ఇదే ఒక తగిన దండన, పనిష్మెంట్ అన్నది నా యొక్క హృదయం. అది సరికూడా, నేను తప్పని చెప్పడం లేదు, కరెక్ట్. అయితే ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది? అదొచ్చి ఒక బైబిల్ టీచర్ యొక్క హృదయం. ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది తెలుసా? తప్పు చేస్తే సరి అయిపోయింది, క్షమాపణ అడిగి తిరిగొచ్చింది, అది నా కూతురు, హౌ కెన్ ఐ లీవ్ హర్? ఇదియే తండ్రి యొక్క హృదయం. అక్కడ తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడంటే తనకతడు సహోదరుడు కాని అతనికి కుమారుడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారుతుందో? మనమందరం తండ్రి హృదయానికి మారుతామో ఆ రోజు మీరు క్రైస్తవ సువార్త చెప్పక్కర్లేదు, ఉజ్జీవము తనంతటి అదే వస్తుంది.
0: ఈ
1: యొక్క బేసిక్. ఈరోజు మనలో ఇటువంటి మన్నించే స్వభావం లేదే, అంగీకరించే స్వభావం లేదే. వెంటనే అతని గూర్చిన 20 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా?
0: టైంతో చెప్తారు.
1: జరిగినవి మరిచిపోలేక నేను అనేక కుటుంబాలు ఎందుకు వేరవుతున్నాయని చెప్పగలను. కౌన్సిలింగ్ వస్తుంటారు, మీరు చూస్తే వారి మాటల్లో చెప్తారు, పెళ్లైన మొదటి సంవత్సరంలోనండి.
0: కరెక్ట్ గా చెప్తారు
1: పెళ్లైన మొదటి సంవత్సరం అండి అని అంటారు. అటు తర్వాత పెళ్లై 20 సంవత్సరాలు అయి ఉంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారు, ఆ పిల్లలు కాలేజీ కూడా చేస్తుంటారు.
0: అయితే ఆయన ఇంకా ఇతను
1: మాత్రం ఆ డేటును మర్చిపోకుండా
0: కరెక్ట్ గా చెప్తారు.
1: ఆ రోజు ఈ వైఫ్ యొక్క నాన్న మామగారు నా పట్ల ఎంత అఘోరంగా నడుచుకున్నాడో తెలుసా? నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేదంటాడు. ఎందుకంటే మీరు అల్లుడైనందువల్ల మర్చిపోలేదు, అదే మీరు కుమారుడై ఉంటే మర్చిపోయి ఉండేవారు.
0: ఆయన మర్చిపోయి ఉంటాడు.
1: ఈరోజు అనేక మంది ఇటువంటి కార్యమే, తండ్రి యొక్క హృదయం లేదు, దేవుని యొక్క హృదయం లేదు. ఇప్పుడు ఇతనికి మాత్రం ఏం తక్కువ చేశాడు? ఇప్పుడు నీ దాంట్లో నుండి తీసిచ్చాడా? లేదే. సరే ఇవ్వనివ్వు,
0: మనమెలా తగ్గిపోతాం,
1: అందులో ఏం తక్కువ అవుతుంది? తన తండ్రి అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఇలా చెప్పిన తర్వాత 31వ వచనం, అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే అని అంటున్నాడు. నేను నీకు పంచిపెట్టింది మాత్రం కాదు, నావన్నీయూ నీవి. ఇతని వల్ల అది చూడలేకపోతున్నాడండి.
0: ఆ కాన్సెప్ట్కే రాలేదు
1: ఇతను. ఇంకా అదే, నాకు ఇది చదివేప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏదంటే, అతడు తన తండ్రి దగ్గర ఒక మాట చెప్తాడు, అక్కడది చెప్పేప్పుడు తండ్రి అనే మాట చెప్పడు, అతనేం చెప్తాడు? 29వ వచనం, అందుకతడు తన తండ్రితో 29th, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. తండ్రితో ఏమంటున్నాడు?
0: కరెక్ట్గా మాట్లాడుతున్నాడు,
1: నేను మీకు సర్వ్. అక్కడ ఇంగ్లీష్లో సర్వ్ ఉందండి,
0: సర్వ్ ఉంది.
1: అప్పుడు ఇతడు ఎందుకు తండ్రి దగ్గర సర్వ్ చేశాడు? మీరు చెప్పిన పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చేశా, ఒక ఆజ్ఞను కూడా మీరలేదు. తనేదో పరిచర్యగా చేస్తున్నాడంతే. నా తండ్రి హృదయానికి తగినట్టుగా నేను నడుచుకున్నాను, తను తండ్రి దగ్గర ఉన్నట్టుగానే లేడు. అతను కింగ్ దగ్గర ఉన్నట్టుగా ఉండాడు, అతను ఒక ఓనర్ దగ్గర ఉన్నట్టుగానే ఉండాడు. మరిద్దరం కలిసే కదా ఇంత పని చేశాం, నేనన్ని పనులు సరిగా చేశానే, నేను మీకు లోబడి ఉండేనే అనేటువంటిది తనింకా చెప్తున్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేకపిల్లను వదిలించలేదు. ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు నీకు ఇవ్వాలి? అతను తండ్రి అన్న స్థానాన్ని ఉపయోగించాడు చూడండి చిన్నవాడు. అవునా, తండ్రి అన్నాడు కదా, ఇతనేమంటున్నాడు?
0: ఇతడైతే ఒక ఓనర్ ఫీలింగ్ వచ్చాడు, తండ్రి అనే థింకింగ్లో ఉన్నాడు.
1: యాజ్ పర్ లా, మీ అంతటా మీరు చూసి నాకు బోనస్ ఇవ్వలేదే ఇంతవరకు? నేనింత నమ్మకంగా పనిచేశా, మీరు నాకు బోనస్ ఇచ్చారా? అలా ఆయన అడుగుతున్నాడు, నేను నీకు బోనస్ ఇవ్వడానికి నువ్వు ఎవరు? ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో మనం తెలుసుకోవలసిన దేవునితో రిలేషన్షిప్. ఈరోజు మనము పర్ఫెక్ట్ క్రిస్టియన్ అందరూ చూస్తే,
0: అదేమిటి ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా దేవా, నాకేంటి ఇంతేనా అని ఇంతవరకు వచ్చేసాం,
1: వెళ్తున్నాం. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ మనం చూస్తే చర్చిలో కూర్చునుంటారు. నిన్నొక ఉదాహరణ చెప్పి ఉంటాననుకుంటాను, అంటే చర్చిలో ఉండేటువంటి పిల్లలు

0: ఎప్పుడు మనల్ని ఖండించారు, సరిచేశారు. అదేలాగా మనం వారిని హెచ్చరించి సరిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మనం ఉండినప్పుడు చర్చ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం మంచిదే. అయితే మీరు నడుచుకునే విధానంలో తను చర్చ్ వదిలి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇటువంటి వారే ఉన్నారు, ఆజ్ఞలు జరిగించడంలో కరెక్ట్, పర్ఫెక్ట్, నేను సూపర్గా ఫాలో చేస్తున్నా అని. అయితే ఆయనేం చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావు, అందుకెందుకు ఫాలో చేయని వాణిని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు ఫాలో చేస్తున్నావు, నీకైనా దానిని నా యొద్ద సన్లాగా కావలసినది ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు నీకు నా దగ్గర అథారిటీ లేదు? ఎందుకు నీ వల్ల అది చూడలేకపోతున్నావనే అడుగుతున్నాడు. ఈరోజు న్యూ టెస్టమెంట్ సంఘం యొక్క పనేది, ఇప్పుడు వీరు లోనే కనబడకుండా పోతారు. మరొక విషయం ఏంటంటే, ఈ సన్ ఈ విధంగానే ఇన్ని రోజులు ఉండేడని తండ్రికి తెలియదు. చూడండి, ఇతనే కనబడని నాణ్యం.
1: ఇక్కడ విడిపోతున్నప్పుడే తెలుస్తుంది,
0: ఇతను అడిగినప్పుడే తెలుస్తుంది
1: ఇతడు ఒరిజినల్ క్యారెక్టర్.
0: ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ఏం బయటపడుతుందంటే, నేను చిన్నవాడు తప్పిపోయినందుకు దిగులు పడుతూ ఉండాను కదా, అదేవిధంగా తను ఉండేడు అనుకుంటున్నాడు అతను. నువ్వు సంతోషపడనక్కర్లేదా అంటున్నాడు చూడండి అతను. అలా చెప్పినందుకు తండ్రి చెప్తున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32లో ఆయనేమనుకుంటున్నాడు, నేను పిల్లవాడు లేకుండా దుఃఖపడుతున్నాను కదా, ఆ భారం నీకు లేదే.
1: అవును, ఇది స్పిరిచువల్ స్టాండ్ చూపిస్తుంది. స్పిరిచువల్ స్టాండ్ లో పెద్దవాడు లేడు,
0: పెద్దవాడు లేడు. పిల్లవాడు తప్పిపోయాడు, వచ్చినప్పుడు సంతోషపడ్డాను కదా నేను, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదు?
1: ఈ రోజు కోర్టు కేసు దాదాపు ఇలాగే ఉంది. మా తండ్రి సంపాదించింది రైట్ఫుల్ గా తనకిమ్మని అడుగుతున్నారు. సి, అదేంటంటే ఆ లీగల్ కేసుని మీరు చూశారంటే ఇది చాలా వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్లో ఇలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు చూసారంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే చాలా వ్యత్యాసంగా ఉంది, ఓల్డీ స్టాండర్డ్ కి స్పిరిచువల్ స్టాండర్డ్ కి. అందుకోసమే చెప్తున్నాను.
0: ఇప్పుడు ఇతడు తప్పిపోయినందుకు ఒక గ్రూప్ ఇష్టపడలేదు కదా, తిరిగి వచ్చింది ఇష్టపడలేదు కదా, అదేవిధంగా ఈరోజు ఉన్నాం కదా. వీరినే బైబిల్ చెప్తుంది కనబడకపోయినా కాయిన్, ఇంటిలోనే కనబడకుండా పోయినవారు. చర్చిలో కూర్చునుంటారు, పాస్టర్స్ సేవకులొచ్చి దేవదూతలు కారు, వారు దేవదూతలే తప్పు చేశారు, దేవదూతలే కొందరు ఏమయ్యారు, పాపము చేసి వారు క్రింద పడిపోయారు. దేవుని తప్ప పాపం చేయని వారు ఈ లోకములో
1: లేదు,
0: ఒక్కరూ లేరు, యేసుక్రీస్తు ఒక్కరే. పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరనిదే చేస్తున్నానంటున్నాడు. పలు స్థలాల్లో కూడా ఆయన బలహీనుడనయ్యానంటున్నాడు. అప్పుడిక్కడ పాపము చేయని వారు ఎవరూ లేరని వీరికి తెలియడం లేదు. వీరేమనుకుంటున్నారు, చర్చ్లో లోపల ఒకడు పాపము చేసి కనబడని వ్యక్తిని మీరు ఎలా కనిపెడతారు?
1: అది కూడా అక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు, అది క్లీన్ చేయాలి.
0: ఆ చర్చ్లో ఇప్పుడు తండ్రి వచ్చేప్పుడు ఇద్దరి ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు.
1: అది ఆయన ఒరిజినల్ ప్లాన్.
0: అవును, తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి ఉండాలి, నాణాన్ని కూడా కనిపెట్టాలి. అప్పుడు ఆ ఇంట్లో కనబడనది ఏది కూడా ఉండకూడదని అర్థం.
1: అదే ఒరిజినల్
0: ప్లాన్. స్వాతంత్ర్య నియమము, ధర్మశాస్త్రం ఒకటిగా ఉండాలి. కృత యెరూషలేమును గురించి బైబిల్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. చూసినట్లయితే ఆ ప్రాకారం మీద 12 ఇస్రాయేలు గోత్రముల పేర్లు ఉండినవి, పునాది 12 అపోస్తలుల పేర్లుండాయి. దాని అర్థమేంటంటే ఇస్రాయేల్ గోత్రం అన్నది ధర్మశాస్త్రం, అపోస్తలుల కార్యమొచ్చి స్వాతంత్ర్య నియమం. అది ఉంది, ఇది ఉంది, రెండు చేరి ఉన్నదే న్యూ జెరూషలేము అంటున్నాడు. ఇద్దరు కుమారులు చేరి ఉండేదే ఒక తండ్రి యొక్క ఇల్లు. అప్పుడు తిరిగి వచ్చినవాడు, మారుమనసు పొందినవాడు, ముందున్నవాడును చేరి ఉండవలసిందేంటి?
1: ప్లాన్.
0: ఇందులో మనము మారుమనసు పొందినవాణిని కొంచెం తగ్గించి చూసి అతన్ని వేరుచేసి ఉంచడం ఏం కాదు,
1: సరికాదు,
0: సరిగ్గా రాదు. ఆ చోట ఒక సరి అయినటువంటి కుటుంబం అక్కడ జరగదు. అనేక సార్లు చెప్తున్నటువంటి ఒక విషయం మీరు వినే ఉంటారు, అది మనకు సెట్ అవ్వదు కానీ అది చెప్తుంటారు. ఒక్కసారి సమస్య వచ్చి బయటికి వెళ్ళిపోతే వారు తిరిగి రాకూడదు, తిరిగి వస్తే అది ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అని అంటారు. అది ఓల్డ్ ప్రాక్టికల్గా చెప్పేటువంటి విషయంగా ఉంది. స్పిరిచువలీ ఇప్పుడు మీరు దేవునిలాగా, మిమ్మల్ని దేవుడు అంగీకరించినట్టుగా అదే దేవుడు చెప్తాడు ఒక ప్రేయర్లో, మనందరికీ కూడా తెలిసిన ఒక ప్రేయర్, హెవెన్లీ ప్రేయర్. మేము మాకు అచ్చి ఉన్నవారిని మేము క్షమించినట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను మన్నించాలి కదా,
1: ఫర్గివ్నెస్
0: కావాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు, అనేక మంది ఈరోజు ఉన్నారు చర్చిలో,
1: ఫర్గివ్నెస్ కావాలి, ఫర్గెట్నెస్ ఉండాలి.
0: ఈ పెద్ద కుమారుడే లేడు ఈరోజు చర్చిలో, కనబడకుండా పోయాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేశాడు. అనేక మంది మారుమనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, ఎంతో మంది సో కాల్డ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు స్పిరిచువల్ క్రిస్టియన్గా మారిపోయారు. ఇన్ని రోజులు చేసింది తప్పన స్థాయికి మారిపోయారు. అయితే ఆల్రెడీ ఒక గ్రూప్ కూర్చుంది కదా లోపల.

0: అవును, రెగ్యులర్గా కూర్చున్నారు.
1: రెగ్యులర్గా కూర్చున్నారు కదా.
2: వారికొచ్చి నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు. వీరు కనబడని నానేమో. కాయిన్ లోపల ఉన్నారు, కాని వీరి స్పిరిచువాలిటీ కనబడకుండా పోయింది.
0: రెండవది, లోపల ఉండేవారు వారి వాళ్ల ప్రేయర్ ఎంత లెవెల్కు ఉండాలనేది ఇక్కడ నమోదవుతుంది.
2: ఇక్కడుంది, దే ఆర్ ట్రెడిషనలీ ఫ్రేమ్డ్. మరి అన్నిటిలోనూ వారి దగ్గర ఒక క్రమం ఉంటుంది. వారి దగ్గర కరెక్ట్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? దే ఆర్ గుడ్ రిలీజియస్ పీపుల్, కానీ దే ఆర్ నాట్ ఆ స్పిరిచువల్ పీపుల్. రిలీజియస్కి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉంది.
0: అర్థమైంది.
2: ఈరోజు కనబడకుండా పోయినవారు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, కాయిన్ ఉంది కదా, చర్చిలో ఉన్నారు కదా, వీరందరూ కూడా మంచి రిలీజియస్ పీపుల్. టైం మెయింటెనెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో అంతా పక్కాగా ఉంటారు. రిలీజియస్గాను పక్కా. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? ఇతన్ని కనిపెట్టడమే ఈరోజు కష్టం. ఈరోజు చర్చ్ కూడా వీరిని కనిపెట్టే స్థలములు లేదు.
0: ఇంకా చెప్పాలంటే ఎంతమంది చిన్న కుమారులు, ఎంతమంది పెద్ద కుమారులు.
2: పెద్ద కుమారులు
0: మెషర్మెంట్ తీస్తేనే ఒక అసైన్మెంట్కి రావచ్చు.
2: ఇది కనిపెట్టాలంటే ఏం చేయాలి?
0: వెదకాలి.
2: వెదకాలి,
0: ఇది క్లీన్ చేయాలి.
2: క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే, వాడు చెప్తున్నాడు, ఇది మన చర్చికి చెప్పి ఇది ముగించచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటంటే, ఇది వాక్యంలో ఉన్నట్టుగా తేటగా దేవుడు ఒకటి చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యము వెలుగుచ్చు దీపమై ఉన్నది అని అంటున్నాడు. చర్చు కనబడకుండా పోయిన ఒక పెద్ద కుమారుని కనిపెట్టాలి, లేకపోతే అతన్ని తిరిగి మీరు తీసుకురావాలంటే మీ చర్చిలో వాక్యముంటేనే సరిపోతుంది. ఒకరిని ఏది మారుస్తుందని అడిగితే వాక్యమే మారుస్తుంది, వేరేది కూడా మార్చదు.
0: ఆ వాక్యమునకు అంత పవర్ ఉంది.
2: వాక్యానికి మాత్రమే పవర్ ఉంది, వేరే దేనికి పవర్ లేదు. ఇప్పుడు మన చర్చ్ అది చేస్తుందా? ఆ మా చర్చిలోనే వాక్యముంది. మరలా చెప్తున్నా, చర్చ్ వాక్యముండేది వేరే, మెసేజ్ టైం ఉంది, అందులో గాడ్స్ లీడింగ్ ఉందా? నేను చెప్పింది
0: అర్థమైంది.
2: లైట్ అన్నది వేరే, ఏదైనా లైట్ ఇచ్చేస్తుంది. మనమిక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకున్నాం, అయితే సన్లైట్ అన్నది వేరే. అన్ని లైట్స్లోనూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, సన్లైట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దేవుడు ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు యూవీ ఇవన్నీ వచ్చాయంటున్నారు. దేవుడిచ్చినప్పుడు అన్నీ మంచిదని చూశాడు. ఆ విధంగా చెప్తున్నాను నేను. మన లైఫ్లో ఈ వాక్యము చర్చిలో ఉంది, మెసేజ్ టైం అనేది ఉంది, అందులో గాడ్ ఉన్నాడా, స్పిరిచువాలిటీ ఉందా, ఆ యొక్క లైట్ ఉంటేనే అతను మారుతాడు. అందువల్ల ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఏం చేస్తుందట, దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి అది కనిపెట్టేంత వరకు జాగ్రత్తగా వెదకకుండా ఉంటుందా. దీపం అన్నది వాక్యం. ఫస్ట్ దీపం వెలిగించాలంటే అది ఆరిపోయిందని అర్థం. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో, ట్యాబర్నకల్ లోపల దీపం ఏమవకూడదు, ఆరిపోనే కూడదు. అంటే ఏంటర్థం? మీ లోపల ఆ వాక్యం ఉంటూనే ఉండాలి.
0: ఆ వాక్యమే గ్లేడింగ్ లైట్.
2: ఈరోజు వాక్యం లేకపోవడం వల్ల అనేక చోట్ల మినిస్ట్రీ కానివ్వండి, నేను చర్చ్ అని చెప్పడానికి ఇష్టపడలా, మినిస్ట్రీస్, వారేం చేశారంటే వాక్యానికి ఆల్టర్నేట్గా అనేకము తీసుకొచ్చారు. ప్యాకేజింగ్ ఆల్టర్నేట్గా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేశారు, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. వీరే డిసైడ్ చేసేసుకున్నారు. అంటే వీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇది ఇలాగే ఉండాలి, యూత్ మీటింగ్ అని అంటేనే ఆ యూత్ మీటింగ్లో ఒక డ్యాన్స్ ఉండాలి, ఒక స్కిట్ ఉండాలి, ఒక ఈ విధంగా ఒక సెక్షన్ ఉండాలి, మధ్యలో కొంత మెసేజ్ ఉండాలి. ప్యాకేజింగ్, మీరు చెప్పినట్టుగా. ఎందుకు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నది? హూ టోల్డ్?
0: ఇదంతా ఉంటేనే వారు వస్తారని వారి డిసిషన్.
2: వీరి యొక్క డెసిషన్ ఇది. వచ్చి ఒక కార్పొరేట్ లేక ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెంటాలిటీ. ఒక పేస్ట్ మీరు కొంటున్నారు. నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఒక యాడ్ చూశా. నూతనమైన ఒక ప్యాక్లో ఆ పేస్ట్ యొక్క పేరు వేశారు. ఇప్పుడు ఎంతో రమ్యముగా ఒక నూతనమైన ప్యాక్లో ఆ పేస్ట్.
0: ఏం ప్యాకేజ్ ఇప్పుడు కొత్తగానే ఉంటుంది,
2: కొత్తగా ఉండాలి. ఇంకొకటి న్యూ డిజైన్ వాళ్ళు వేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్యాకెట్ డిజైన్కి పేస్ట్కి ఏం సంబంధం? ప్యాక్ డిజైన్గా ఉండి ఏం ప్రయోజనం? లోనున్నటువంటి పేస్ట్నే కదా యూజ్ చేయబోతున్నాం.
0: అయితే అదొక మార్కెటింగ్ ప్యాకేజ్.
2: అదే ఒక మార్కెటింగ్ ప్యాకేజ్. వీరు ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక యూత్ మీటింగు, ఒక లేడీస్ మీటింగు, ఒక ఉమెన్స్ మీటింగు, ఒక మెన్స్ మీటింగు లేక ఒక కుటుంబ కూడిక అన్న వెంటనే వీరు ఒక బిజినెస్ ప్యాకేజ్ ఉంచుకున్నారు. బిజినెస్గా సంపాదించేది చెప్పలా, కవర్ చేసేది ప్యాకేజ్ ఒకటి. ఇలా చేస్తేనే వీరు వస్తారు, ఇలా చేస్తేనే ఈ మినిస్ట్రీ నడుస్తుంది. అటువంటి ఒక ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ దగ్గర లేదు.
0: అర్థమైంది.
2: క్రైస్ట్ మట్టుకైతే ప్యాకేజ్ వేరే. తండ్రి చెప్పింది నేను చేస్తాను, అది జరుగుతుంది, అంతే. అక్కడేంటి ఫలితాలు, ఏంటి రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు.
0: మనం అటెంప్ట్ చేయాలి, ఆయన
2: చూసుకుంటాడు. పని విల్లు వదలడం, అది ఏం పడాలన్నది హెవెన్
0: చూసుకుంటాడు.
2: ఈరోజిక్కడ ఇదే సమస్య. వీరు దీపాన్ని వెలిగించడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, టార్చ్ వేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. వీరు చివరిగా వచ్చి, ఇంత చేసి చూశాం, బ్లేమంతా యూత్ మీద వేస్తారు, లేక బ్లేమంతా కూడా కూటమి మీద వేస్తారు. ఎంత చెప్పినా ఈ జనులు విని మారడం లేదండి. అతను మారు మనసు లేనివాడే, అందుకే కదా మీటింగ్ పెడుతున్నారు.
0: అర్థమైంది.
2: ఒక మీటింగ్ ఎందుకు జరుపుతున్నారు?
0: ఆ మిస్ అయిన వాళ్ళు రావాలని.
2: దానికే కదా జరపాలి. తర్వాత ఏం చెప్తారు? మీటింగ్ ముగించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు? ఇంత చెప్తున్నామండి, ఈ జనుల్లో ఒక మార్పు లేదండి అని. అంటే అతను మార్పు లేనివానిగానే వచ్చాడు. అతన్ని మార్చడానికి మీ దగ్గర దీపం లేదు, వాక్యం లేదు. వాక్యం ఉన్నట్టయితే ఆ పెద్ద కుమారుని మీరు కనిపెట్టేయవచ్చు. అయితే చర్చ్ యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఇదే. చిన్న కుమారుణ్ణి వెలుపల దేవుడు కనిపెట్టేస్తాడు, దానికి మనుషుల్ని పెట్టాడు. లోన కనిపెట్టాల్సిన పని మంది.
0: అవును, ఇంకా దీని గురించి మాట్లాడుతుంటే స్పిరిచువల్ ట్రూత్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న కుమారుణ్ణి చూసాం, పెద్ద కుమారుణ్ణి చూసాం. చివరిగా మనం, నేను తిరిగి ప్రారంభంలో అడిగే ప్రశ్న అడుగుతున్నా. అయితే నాకు ఒక అవగాహన వచ్చింది, ఎవరు హీరో అని. ఉన్నప్పటికీ మీ పాయింట్లో ఎందులో ఇద్దరూ, సరే ఒకరు వెళ్ళిపోయి లోపలికి వస్తున్నాడు, ఆ తర్వాత ఒకడు లోపలే ఉన్నాడు. ఇప్పుడు చివరిసారిగా హీరో ఎవడు, హీరోని మనం ఎలా ఫాలో చేయాలి, అక్కడికి వచ్చేసాను నేను.
2: హీరో తండ్రి.
0: సో హీరో పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు కాదు, హీరో అయితే ఫాదర్.
2: చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను, తర్వాత ఇది చూద్దాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడు, లోనున్న పెద్ద కుమారుడు బయట నుంచునిపోయాడు,
0: లోపలికి
2: రాలేదు. అక్కడున్న 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఇంటిలోనికి రాలేదు, తండ్రి బయటకొచ్చాడు. ఇక్కడ చూడండి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ల మనసు లేక. 28 ఏం చెప్తుంది?
0: బట్ హి వాజ్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్డ్ టు గో ఇన్. రిఫ్యూజ్డ్,
2: లోపలికి వెళ్ల మనసు లేక. అటు తర్వాత చూడండి, తండ్రి వెలుపలికి వచ్చి, అలాగే ఉంది కదా,
0: వచ్చి
2: అప్పుడు ఇతను లోపలికి వెళ్ళలేదు,
0: వెళ్లేదు,
2: చివరి వరకు వెళ్ళలేదు.
0: అవును, అదేంటంటే ఇతను లోపలికి వచ్చాడని ఇతను వెళ్ళిపోయాడు.
2: ఇప్పుడు ఇద్దరూ బయటికి వెళ్ళిన వాళ్ళే,
0: ఇద్దరూ కూడా సరే మనమే చిన్న కుమారుడని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి.
2: మనం మాట్లాడేదంతా విలన్ గా ఇతన్నే అనుకుంటున్నాం,
0: విలన్ గా చేసాం.
2: అయితే చివరిలో విలన్ మంచోడైపోయాడు, మనం ఇంతవరకు మంచివాడనుకున్నదే విలన్ గా ఉన్నాడు. సో వీరిద్దరు కూడా లోన ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. ఆ 28వ వచనంలో, తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనేను, ఎలాగైనా లోపలికి వచ్చేరా, ఎలాగైనా లోపలికి రా. ఈరోజు దేవుడు, ఇది ఒక విషయం మీరు ఎప్పుడు అడుగుతారు కదా, మీరు చివరిగా ఏం చెప్పి ముగిస్తారు? నేనే చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, దేవుని మట్టుకైతే మనమందరము కూడా రక్షింపబడాలనేదే ఆయన ఆశ.
0: సో గాడ్ సో లవ్ ద వరల్డ్.
2: అవును, ఆ హృదయం మనకి కావాలని ప్రార్థించాలి. క్షమించే హృదయం వెంటనే రాదు, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు మనం. వీ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టిక్యులర్ పారాబుల్ అంటే ఎన్నోసార్లు విన్నాం, అయితే ఈరోజు ఫ్రెష్గా వింటున్నట్టు ఒక ప్రేరణ కలుగుతోంది. ఇదే బైబిల్ యొక్క ఒక ప్రత్యేకమైన పాత్ర. పరిశుద్ధాత్మ మనకి ఇంకా ఫ్రెష్గానే ఇస్తున్నాడు. అప్పుడు ఎంతవరకు వర్డ్ లోపల ఉండాలన్నది మీరు ఒక్కణిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇస్రాయేల్ మాత్రమే కాదు, ఇది మనకెంత రిలివెంట్ గా ఉందనేది విషయం అర్థమైంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరొక పారాబుల్ అన్ఫోల్డ్ చేద్దాం, మనం చాలా సీక్రెట్స్ నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.
1: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

ఆరాధించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చెంత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగత్తున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

0: ంత మార్తరంట
1: ముచ్చి జనులంతా మార్తరంట
0: వరదలు భూకంపాలు రాకుండా మానవంట
1: భూకంపాలు రాకుండా మానవంట
0: ఎటు చూసిన రక్తాలే

0: దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసల తాడు, 3 పెట్ల నల్లపూసల తాడు, చైను, చెవులి, ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు, అవి ఇవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు, ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి.
1: ఒకరోజు నా దేవుడు అడిగాడు,
0: బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటున్నాను, బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా? 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను, అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెనన్నారు, నేను ఆమెనన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రేమ కుమారి, నేను బై బర్త్ క్రిస్టియన్. మా నాన్నగారు ఒక సిఆర్గా 2 మందిరాలకి ఆయన చేసేవారు, లూథరన్ బ్యాక్గ్రౌండ్లో. నేను 1956లో పుట్టాను, 56వ సంవత్సరంలోను. సో నాకు చిన్నప్పుడే అంటే 9th క్లాస్లోనే నేను పెళ్లి చూపులు రావటము, 10th క్లాసులో పెళ్ళి అయిపోవటము అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ జరగటం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇంటి వెనకాల ఎలిమెంట్ స్కూలు, ఇంటి ఇటు సైడ్కి వచ్చేసరికి హై స్కూలు, ఇంకో రైట్ సైడ్కి వచ్చేసరికి కాలేజీ. సో కనుక బయటికి వెళ్ళే అలవాటు లేకుండా ఇంటి వెనకాల ఉన్నటువంటి లూథరన్ రెస్ట్ హౌస్ రోడ్, భీమవరంలోనే రెస్ట్ హౌస్ రోడ్, మాది భీమవరము. సో భీమవరంలోనే రెస్ట్ అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఆ వెనకాలే కాలేజీ హై స్కూల్కి గ్రౌండ్కి ఆనుకునే మా ఇల్లు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. కారణం ఏంటంటే ఆ సరౌండింగ్స్, అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళటం నాకు చిన్నప్పటి నుంచి అలవట్లేదు. మాకు నీర్ అబౌట్ ఒక 20 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నాయి. అందరూ కాలేజీ కూరళ్ళు ఉన్నారు, మన ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ ఎవరింటికి నాకు అలవట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటాము, అమ్మ వచ్చేసరికి చేసి పెట్టడం, స్కూల్కి వెళ్ళటం ఇంతవరకు అనమాట. సో పెళ్ళి అయిపోయింది, చిన్నతనంలోనే పెళ్ళయింది. ఫస్ట్ మాకు పాప. సో నా విషయంకి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అప్పట్లో అంటే 71 ఆ టైంలో అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేవారు. అప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆ స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అంటే వాళ్ళే ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా నేను యాజ్ ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీగా నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అదే టైంలో గుంటూరు ట్రైనింగ్ వచ్చింది. బట్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత క్లర్క్ అయ్యారు, అలాగే మొత్తం లేరు. ఆయన జాబ్ చేస్తున్న స్థలంలో నా గుంటూరు దగ్గర ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి కాకినాడ అయితే ఇటు ఆంధ్ర సైడ్కి చేస్తాను, అంత దూరం రాదని చెప్తే గుంటూరు నుంచి నేను కాకినాడకి పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, చేయించుకుని వచ్చాను. ఆ టైంలో మళ్ళీ 3rd టైం ప్రెగ్నెన్సీ నాకు, వాడి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ. నేను ఉన్న ఊళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను నేనని అబార్షన్ చేయించుకోవటము. దాని తర్వాత ఆ అబార్షన్ ద్వారా నాకు చాలా కాంప్లికేషన్స్, అంటే అప్ అండ్ డౌన్ చేయటం, గుంటూరు నుంచి కాకినాడ, కాకినాడ నుంచి గుంటూరు 1.5 రోజులు అదే టైంలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల హెల్త్ చాలా డల్ అయిపోయి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది దేవుడి అనేసి డాక్టర్ చెప్తే, అమ్మ లేదు లేదు నేను కొత్తగా వెళ్ళాను, కాలేజీ మానేసి ఎట్లాగని చెప్పేసి గొడవ పెడితే నన్ను దాటి వెళ్ళు చచ్చిపోయాను అనుకుని చెప్పి గొడవ పెడతామ్మ, ఆపరేషన్ చేయించుకున్నాను. నా 23 ఏజ్లోనే హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి కూడా తీసేసారు. సో అప్పటి నుంచి హార్మోన్ డిఫాల్ట్ అలాగే ఉంటూ ఉంటుంది బాడీలోను. నేను పాలిటెక్నిక్ ట్రైనింగ్ అయిపోయినా వచ్చేసిన తర్వాత ఒక 2 ఈ వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల లూథరన్ అదే లూథరన్ గ్రౌండ్స్ అనుకుని రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం అనమాట, ఫిష్ మార్కెట్లో అయినండి అదంతాను. ఒక అంకులు ఆంటీ వాళ్ళు అద్దుకుండేవారు, రైల్వే మన హై స్కూల్లో ప్యూన్గా చేసేవారు అనమాట. ఆ ఆంటీ కొంచెం బైబిల్కెల్గా ఉంటారు. అమ్మ ఉపవాస ఉండి ప్రార్థన చేద్దామరా, మరి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అడుగుదామని అంటే, నాకు ఆ టైంలో అసలు అంటే మీకు తెలిసే ఉండొచ్చు లూథరన్ చర్చ్ అంటే నామకార్థపు స్థితి, ఒక దైవికమైన స్థితి లేదు. చిన్నప్పుడు ఏదో అమ్మవాళ్ళు 10 రూపాయలు 10 పైసలు ఇచ్చేవారు, పైసలు అప్పుడు ఆ 10 పైసలు పెట్టుకుని వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటాం, ఐస్ క్రీమ్, ఐస్ ఫ్రూట్లు తింటాం, తప్పే తప్పి చర్చి ఏమీ తెలిసేది కాదు. ఈవెన్ సండే స్కూల్ కూడా తెలియదు అప్పుడు మాకు. ఆదివారం మాత్రం ఇక్కడ నుంచి లూథరన్ చర్చి దాకా నిరబోటు మెయిన్ దాంట్లో అక్కడికి దాకా వెళ్ళిపోయి ఆడతా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అందుకని ఒక దైవికమైన స్థితి ఏనాడు తెలియదు నాకు. సో అలాగే ఎదిగేసాము. ఆంటీ ఆ కొంచెంలోనే ఆంటీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంటే మా వదిన గారు నేను మా చెల్లి ఉపవాసాలు ఉండే ప్రార్థనలో కూర్చునేటోళ్ళం ఆంటీ చేస్తూ ఉంటే. ఆంటీ కూడా లూదరనే, ఆంటీ పేరు సుగుణ అని. సో ఆంటీ ప్రేయర్ చేస్తున్నా ఆ టైంలోనే దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు కళల ద్వారా. కానీ అవి నాకు అర్థమయ్యాయి కదా, ఎందుకంటే బైబిల్ చదవటం తెలీదు, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ఆ ట్రైనింగ్ అప్పటికే 3 పిల్లలు పుట్టేశారు నాకు, చిన్నపిల్లలు. ఆ సెకండ్ పాప అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ అమ్మాయి ట్విన్స్ పుట్టడము 1.5 ఇయర్కి 1.5 8 మంత్స్కి ఒక బేబీ చనిపోయారు అందులో, పాప ఉంది. సో ఇలాగ 3 పిల్లలు, ఆ పిల్లలతో ఇటు భర్త, ఇవన్నిటితోనూ బైబిల్ ఒకటండి. మా నాన్నగారు సిఆర్ఏ కానీ ఏనాడు మాకు దైవికమైన బోధ చెప్పలేదు. సరే ట్రైనింగ్ అయిపోయింది వచ్చేసినా, నేను వచ్చిన తర్వాత సింగరేణి తెలంగాణ ఏరియాలో సింగరేణిలో ఫార్మసిస్ట్గా జాబ్స్ ఉన్నాయని, వేకెన్సీస్ పడుతున్నాయని తెలిస్తే అక్కడికి మాకు మనకి ఇవ్వరు, ఎందుకంటే మంది తెలంగాణ ఆంధ్ర అక్కడ సింగరేణి అంటే తెలంగాణ ఏరియాలో చాలా దూరం కాబట్టి ఎవరు కొత్తగూడెం సైడ్ అని చెప్పేసి ఇవ్వరనుకుంటే, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ చెల్లెలనిగా రాపించి మొత్తానికి జాబ్ వచ్చేటట్టుగా చేశారు. వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము దేవుని మహాకృపను బట్టి. వెళ్తే అప్పుడు నేను చదువుకునే చదువులోను ఏమంటారు సోషల్ స్టడీస్లోను భూమధ్య రేఖ రేఖ రామగుండం మధ్యలో చెల్లిందని అందులో చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం రామగుండం వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్తుంటే ఎక్కడ వెళ్ళింది మధ్యలో రోడ్ అంతా నితికిస్తుందని, రామ్ అంటే అంత ఇన్నోసెంట్గా పెరిగా అనమాట. భూమధ్య రేఖ రామగుండం మధ్యలో చెల్లింది అన్నారు కదా, మరి రామగుండం ఎక్కడ కనబడలేదంటే భూమధ్య రేఖ. చదువు నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ఏదో బతికేస్తున్నాం అంతే, అలాగే బతికేస్తాను పిల్లలతోను. జాబ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు నా భర్తకి జాబ్ వచ్చిన 3 సంవత్సరాలకి డైవర్స్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతంటే ఇప్పుడంటే ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కళ్ళు వెనక్కి తిరిగి చూడాలి అనిపించేటట్టుగా ఉండేది అందరికీ నన్ను చూస్తుంటే. బక్కగా సన్నంగా దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన అందాన్ని బట్టి అలాగ ఉండేదాన్ని. సో చాలామంది మీ హస్బెండ్ ఎప్పటికో వస్తూ ఉంటారు కదా 15 డేస్కి ఒకసారి, మీరు ఒక్కరే ఉంటారు కదా అని ప్రపోజల్ చేయమనేవారు. నేను వాళ్ళని చాలా కోపంగాను, అన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తెలంగాణలో అన్న అన్న అని పిలుస్తారు అందరిని, అంటే మీరు అట్లా పిలవద్దు అని. అలాంటి మా హస్బెండ్ వచ్చిన తర్వాత విషయాలు చెప్తే, అయితే ఏమైంది అంటే వాళ్ళు అడిగారు వెళితే ఏమైంది అన్నట్టుగా మాట్లాడేవారు. నాకు చాలా బాధ అనిపించింది. అదేంటది, అప్పటికీ నాకు 30 ఇయర్స్ వచ్చేసినాయి, జ్ఞానం వచ్చింది. అంతకుముందు అంటే 10th క్లాస్లో 15 సంవత్సరాలు జ్ఞానం లేదు కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు ఎదిగేశారు, నాకు 30 సరికి వాళ్ళు 16 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, జ్ఞానం తెలిసింది, లోకంలో తిరుగుతున్నాను, అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కనుక నాకు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను. అయినా నేను కామ్గా గొడవ పెట్టుకోవటము ఏమీ నాకు తెలీదు, కామ్గానే ఉన్నాను. కానీ చిన్న పెళ్ళైన కాడి నుంచి ఫిజికల్గా మెంటల్గా చాలా వరి నాకు, ఎవరికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాక మా సర్వెంట్ మా మజ్దూరు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నిన్న అని అడిగింది నన్ను. ఎందుకు మహాలక్ష్మి నన్ను అలాగ అడుగుతున్నావు అంటేనే, అమ్మ సార్ వచ్చారు, తెలంగాణలో హస్బెండ్ని సార్ అంటారండి, సార్ వచ్చారమ్మా, వచ్చి టీ టైంలో 10 to 10:30 టీ టైంలో దగ్గర ఒక 200-300 మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుకుండా డాక్టర్ గారి మీద పెద్ద పెద్ద కేకలు వేసారమ్మా, ఎక్కడికి పంపించావు, ఎక్కడికి లీవ్ ఇచ్చావు మీరు అని చెప్పేసి డాక్టర్ మీద గొడవెట్టేసి చాలా హడావిడి చేస్తున్నందుకు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అప్పుడు దాకా నేను రివర్స్ అవ్వను దాన్ని ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మతో చెప్పాను, నా అమ్మ నేను కానీ నా పిల్ల కానీ బ్రతకాలంటే నాకు ఇతను వద్దు, నేనప్పుడు 18 సంవత్సరాలు అయింది నా పిల్ల ఇంతవరకు మీకు చెప్పుకోలేదని చెప్పేసి చాలా వేదంతో నా బాధ అంతా చెప్పుకుని ఒక వితిన్ 1 మంత్లోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. డైవర్స్ అయిపోయింది వద్దంటే వద్దు, ఇక నాకు వెక్స్ అయిపోయినా బయట కూడా నా పరువు తీసేసి ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళ అన్నగారిని వాళ్ళందరిని పిలిచి నేను విడిపోవటం జరిగింది. కానీ నేను ఉద్యోగం కొరకు అక్కడ ఆ సుగుణాంటి దగ్గర ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ సిమెంట్తో కట్టబడి ఇటుకిటికి ఇలాగ ప్లాస్టింగ్ చేస్తుంది అనమాట చక్కగాను. అప్పుడే కొత్తగా కట్టిన ఆ మూడు అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళు చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత నేను గోదావరిగన్లో జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసు, ఆ హాస్పిటల్, నేనున్న ఇల్లు, ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే రూటు చాలాసార్లు నేను విజన్లో చూశాను. విజన్ మీన్స్ కళ్ళు. మూడు నాలుగు సార్లు కళ్ళు వచ్చినాయి. ఇది నేను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎద్దనపూడి సులోచన రాణి, అన్నమూరి వీరేంద్రనాథ్ నవల్స్ రోజుకొక నవల్ చదివేసేదానండి. బాగా ఇష్టం అనమాట ఇంతంత లావు నవల్స్ ఒక్కొక్కటి. అందులోనూ పూర్వజన్మ శృతులు స్మరణ అన్నీ ఉండే అనమాట. సో అలాగే నేను పోయిన జ్వరంలో ఇక్కడ పుట్టినట్టు ఉన్నాను అనుకుని ఆ రూమ్, ఆ ఇల్లు, నేను అద్దుకున్నట్టు అదే సారీ కంపెనీ ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్ అవన్నీ నేను చూసుకుని అలా ఆ ఈ దారంతా నడిచాను, ఇలా వచ్చానని రోజు అనుకునేదాని అనమాట. సో అనుకున్నాక ఒక రోజున దేవుడు నాకు అవి ఆ కళ మళ్ళా చూపించాడు. అప్పటికి కూడా నేను బైబిల్ ఏదో ఆదివారము, అప్పుడు మాకు ఆదివారం రెస్ట్ లేదండి, అక్కడ సాటర్డే రెస్ట్ అనమాట సింగరేణిలోను. కనుక ఎప్పుడైనా పర్మిషన్ తీసుకులేతే పండక్కి చర్చికి వెళ్ళటం, ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి పండక్కి చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కాసేపు కూర్చొని వచ్చేయటం తప్పి బైబిల్ చదవటం అన్నది ఏనాడు మాకు నాకు లేదు. ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. సో అలాగే ఆ రీతిగా నా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తను డైవర్స్ కోసం అప్లై చేశానో ఒక మాట ఏంటంటే నన్ను అక్కడ పెట్టి ఆయన నాకన్నా ముందుగా గోదావరికి వెళ్ళి ప్రోజరీ చేసి సంతకం నా రిజైన్ లెటర్ రాసిచ్చేసి వచ్చారు. అక్కడ రాసిచ్చేసి వస్తే నేను అప్పుడు వెళ్తానన్నావు కదా వెళ్ళు వెళ్ళని ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చాక భీమవరం వచ్చాక అని అంటున్నారు. వెంటనే నేను అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి కరీంనగర్ సిఐకి, హైదరాబాదు, తర్వాత కొత్తగూడెం, రామగుండం అన్ని చోట్లకి మా అన్నయ్య అడ్వైజ్తోనూ రిజిస్టర్ లెటర్స్ పంపించానండి. నేను సైన్ చేయలేదు, అది ప్రోజరీ అని చెప్పేసి. అప్పుడు చాలామంది నాకు సలహా ఇచ్చింది ఏంటంటే ప్రోజరీ సంతకం మీద ఇలా చేస్తే వాళ్ళ ఉద్యోగమే పోతుంది కనుక అతని మీద నువ్వు కంప్లైంట్ చేయమని చెప్పారు అందరూ. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు మా ఆయన. వాడు ఉద్యోగం, నా ఉద్యోగం పోతే వాడు బ్రతికేదని అయిపోతుంది పిల్లోడిది. అప్పుడు వాడు 5th class అండి, చిన్నోడు మా బాబు. పాప ఏమో చిన్న పాప 8th వచ్చింది, పెద్ద పాప 10th వచ్చింది. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి అండి. సో దేవుని మహాకృపను బట్టి ఇక ఆమె డైవర్స్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళేసరికి నా ఇల్లు కూడా, నా కంపెనీ ఇచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసి వచ్చేసాడండి. అక్కడ చాలా కాంప్లికేషన్. ఒక రోజంతా నేను సఫర్ అయితే మళ్ళీ నా ఇల్లు నాకు ఇచ్చేసి మళ్ళీ ప్రతిదీ నేను కొనుక్కోండి. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగాను కట్టిన చీరకి ప్రతిదీ మ్యాచింగ్, నెక్లెస్లు ఏంటి, పువ్వులు ఏంటి, ప్రతిదీ మ్యాచింగ్లో ఉండేదానమాట. నా 38 ఏజ్లో పాప, మా పెద్ద మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది, MBBS కోసమని ఎంట్రన్స్ రాశారనమాట. పాప పెద్ద పాప ఏమో ఇంజనీరింగ్ కానీ, చిన్న పాప ఏమో MBBS కానీ. అమ్మ దినకరన్ గారు మన విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్తే తప్పకుండా నాకు MBBSలో సీట్ వస్తుందని చెప్పేసి పాప అంది. అండ్ నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చుని చదువుకుంటే అయిపోతుంది అన్నట్టుగా చెప్తే లేదు లేదు వెళ్ళాలని అంది. సరే అని చెప్పేసి పాప కోసమని వచ్చానండి. ఇక్కడికి రామగుండం నుంచి విజయవాడ వచ్చాము ఒకే ఒక్కరోజు అని వచ్చిన దాన్ని. ఆ రోజున మేము ప్రేయర్లో కూర్చున్న ఆ నైట్ చాలా లక్షల మంది ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. ఆ లక్షల మందిలోనూ అంటున్నా ఏమన్నారంటే, మీరు మీకు అనారోగ్యత ఉంటే మీ మీద చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకేమీ లేదు, వచ్చిన నా బిడ్డకి ఎటువంటి ఏమైనా తలనొప్పి ఏమీ లేదనమాట. నేను ఏం చేయాలి ప్రభా అనుకుని మనసులో అనుకుంటున్నాను. నా ముందు ఒక పేషెంట్ని గుంటూరు నుంచి ఒక ఎవరో తీసుకొచ్చారు. అతను టీబీ పేషెంట్ అంటే ఇప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్టు ఉన్నాడు. సరే ప్రభా, అప్పుడు ప్రభా అనుకుంటూ నేనైతే నీ మీద ఈ అబ్బాయి మీద చేయి పెడుతున్నాను, నీ చిత్తం అయితే బ్రతికించని చెప్పి అతని మీద చేయి పెట్టాను. అసలు దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టదు. యాకోబు తన్ని దేవుడు తను ఎన్నుకున్నాడని తెలియకపోయినా తింటాక తిండి, కట్టుకోటాక బట్ట, ఉంటాక ఇల్లిస్తే వచ్చాక నీకు మందిరం కడతాను ప్రభా అన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇకనైనా వస్తావా అని దేవుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కూడా ఆయనతోనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు తన ప్రణాళిక కలిగిన వారిని మనము గ్రహించకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దానికి సాదృశ్యం నేనేనండి. నాకు తెలీదు, ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ తెలీదు నాకు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టానో, ఆయన ఆమెను అన్నారు, నేను ఆమెను అన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా, ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు అనే ఒక థాట్ నాకు వచ్చి, అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చాక ఇక బైబిల్ చదవటం, ఒక 25-30 సార్లు వరకు కౌంట్ చేశాను బైబిల్ చదవడం, తర్వాత కౌంట్ చేయటం మానేసిన. ఎందుకంటే తినే అన్నాన్ని మేము లెక్క పెట్టుకుంటున్నాము, మొదలో బైబిల్ ఎందుకు లెక్క పెట్టుకోవాలని చదవటమే, 3 టైమ్స్ కంప్లీట్ చేయటము. ఆ తర్వాత ఒకరోజు నా దేవుడు అన్నాడు, బిడ్డ నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభా అంటే, నువ్వు చదువుతున్నావు కదా, దాంట్లో నా నామాలు వస్తున్నాయి కదా. అవును ప్రభా వస్తున్నాయి. మరి అంటే అప్పుడు స్తుతుల బుక్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 1000 నామాలు తీసి 1000 వర్షం ప్రే నాస్తుతి ఆలాపనని చెప్పేసి బుక్ ప్రింట్ చేయటము, పంచిపెట్టేయటము, మళ్ళీ ప్రింట్ చేయటం, పంచిపెట్టేయటం, నో ప్రజెంట్ ప్రింట్ చేసి నా దగ్గర ఉన్నాయని కొనుక్కొని. సో అలాగా ఆ స్తుతుల వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది చాలా దీవించబడ్డారు. అప్పుడు దేవుడు కృపావరాలు కొరింథీయులకు రాసిన మొదటిగా పత్రికలో ఉంటుంది కదండి 12 అధ్యాయంలో, ఆ వరాలు నాకు ఇవ్వా, దానియేలుకి ఇచ్చిన కృపావరం నాకు ఇవ్వా, యోసేపుకి ఇచ్చిన వరాలు నాకు ఇవ్వా, ఆ కలరద్దం అని ఒక సాటర్డే రోజున ఫాస్టింగ్ ఉండేసి ఆయన సందులో కూర్చుని దెబ్బలాడేసేది అనమాట. నువ్వు నాకు ఇవ్వని పక్షపాతం లేదన్నావు, నువ్వు లంచగొండవు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఆలకిస్తానన్నావు అని చెప్పేసి ఆయన మీద ఒక బిడ్డలాగా దెబ్బలాడుకుని అవన్నీ దేవుని మహాకృపను బట్టి నేను అడగటం, ఆయన ఇవ్వటం. అదే రీతిగా దేవుని మహాకృపలో మొట్టమొదట మా మనవరాలు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు దాకా కూడా చర్చికి వెళ్ళే అంత టైం లేదు, సాటర్డే మాకు డ్యూటీ సెలవు ఉండటం వల్ల. సో ఫస్ట్ పాప పుట్టిన 3వ నెలలోనూ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్గా చర్చికి వెళ్ళామండి. అక్కడ 1.5 ఇయర్ ఏమో ఉన్నాము. తర్వాత పాపళ్ళు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక నాకు అక్కడ దూరం అయిపోతుందని వెళ్ళటానికి కష్టం అనిపించేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే గ్లోరియస్ మినిస్ట్రీ పాస్టర్ సురేష్ గారి దగ్గర దేవుడు నన్ను కట్టబెట్టాడు. ఆయన దైవాంశమే నా డాడీ సురేష్ పాస్టర్ గారు. నాకన్నా 9 సంవత్సరాలు చిన్న ఆయన, కానీ చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు బాధ వచ్చినా దేవుని ఆయన రూపంలో దేవుడు నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి నా ప్రాబ్లమ్స్ ఆలోచించడము, నన్ను దీవించడము, నాకు ఆదరణగా మాటలు చెప్పటము, అది దర్శనాల్లోనూ. అలాగే నాకే కాకుండా నా ఆత్మీయ బిడ్డలకి నేను ఎప్పుడైతే దేవుని బలపడటం మొదలు పెట్టానో దగ్గర ఒక 25 మంది దాకా అక్కడ ఆత్మీయ బిడ్డలు ఏర్పడ్డారు. నాకు 24 అవర్స్ నా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, వాళ్లే చూసుకునేవారు ఆ పిల్లలే. మా పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప కూడా హైదరాబాద్లో చదువుకుంటుంది. అప్పుడు పెద్ద పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి అబ్బాయిని. సో వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండరు. చిన్న పాపకి మరి ప్రభా అమ్మాయి కూడా MBA అయిపోయింది, మరి పెళ్లి చేయాలి కదా అనుకున్నప్పుడు దేవుని మహాకృపలోను ఇప్పుడు చిన్న పాప హస్బెండ్ ఆయన దైవ సేవకులు. ఆయన దేవుడు నాకు చూపించాడు, ఎవరు ప్రభా ఇతనంటే నువ్వు అడుగుతున్న చిన్నబిడ్డ భర్త ఇతనే అని అన్నారు. తర్వాత 2003లోనే నాకు బెల్లంపల్లి చర్చిలో ఆయన చూపించాడు. నాకు ఇతనే నీ కాబోయే అల్లుడు అని చెప్పారు దేవుడు స్వయంగా స్వరంతో. ఆయన స్వరం అప్పటికే నేను ఎప్పుడైతే ఆయన ఎదుగుటం మొదలు పెట్టానో 9 సంవత్సరాలు అంటే నా 38వ ఏట నుంచి 9 సంవత్సరాలు 2003 వరకు కూడా ఆయనే నాకు ఆత్మీయ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆత్మీయ తండ్రి అండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదువు, ఇలా మాట్లాడు, ఆ అధ్యాయం చదివిన తర్వాత ప్రభా దీని అర్థమేంటని అడిగింది. ఎందుకంటే బోధకుడు కదా ఆయన పేరు రఘుని, ఆయన నువ్వే నాకు బోధించంటే నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకే ఆ యొక్క వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అమ్మో ఇంత మర్మం ఉందా ప్రభా దీంట్లో అనుకుని వండర్ అయిపోయేదాను అనమాట. అలాగా మొదట చిన్న చిన్న అధ్యాయులు ఏరుకుని, ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చూడడం దాన్ని చూడటం అంటే ఉంది బైబిల్ ఉన్నా అన్నీ ఉన్నాయి, కానీ నామకార్థ స్థితి కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల నేను బైబిల్ ఎక్కువ లేను. ఎప్పుడైతే బైబిల్లోకి వచ్చానో దేవుడు బయలుపరచడం మొదలు పెట్టాడు. అధికంగా చదవటం, క్రమ పద్ధతిలో చదవటం, అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభా ప్రభా అని పిలిచుకోవడం నా దగ్గరకు రాడని ఒక వాక్యం ఉంది న్యూ టెస్ట్మెంట్లో. సో ఆ మాట ప్రకారం అక్రమకారులు అంటే క్రమం లేనివారు, కనుక క్రమంగా చదవాలి అనే ఒక ఉద్దేశము దేవుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పటం వల్ల ఆయన స్వరంతో మాట్లాడు. ఒక సెల్ ఫోన్ కొనాలన్నా కొనాలా వద్దా అని చెప్పేవాడు. నాకు ఏదన్నా తినాలనిపిస్తే ప్రభువా నాకు తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ప్రతి విషయమును మా పెద్ద పాప ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, అమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావు కడిపేసుకుని, నేను నాకు జాబ్ లేదు పనిచేయి, డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గరే ఉండిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారట. అమ్మ రాజు ఇలాగ అంటున్నారు, అప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ పాప ఇలాగ అంటున్నారు అమ్మ రాజు అనగానే, సరే నాన్న ప్రార్థన చేద్దాం అని చెప్పి పాపను అలా కూర్చోబెట్టి మొదలుపెట్టి 2.5 గంటలు అలా మోకాళ్ళ మీద అలా ఉండిపోయినా నేను. ప్రేయర్ అంత అయిపోయింది, ఆమె అన్నాక నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదండి, మూసుకుపోయినాయి, అంటుకుపోయినాయి. అంటుకుపోతే నాకు భయం వేసి కేకలేస్తున్నాను, అమ్మో నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినా, నా కళ్ళు పోయిన. అప్పుడు పెద్ద విజన్, నా లైఫ్లో ఫస్ట్ టైం విజన్ అన్నది నాకు. అప్పటిదాకా కళల్లో చూశాను, స్వరం విన్నాను, కానీ అప్పుడు విజన్ చూస్తానమాట. కనుచూపు మేర ఆకుమడిచాను, కుడిపక్క చూస్తే కుడిపక్క, ఎడపక్క చూస్తే ఎడపక్క, ముందు చూస్తే ముందు. అంత ఆకుమడి చేయని దగ్గర ఒక 12 అడుగుల ఎత్తు ఉన్న చిన్న కొండలాగా ఉంది, ఆ కొండపైన కూడా ఆకుమడి చేయనిలాగా ఉంది. అక్కడ మా పెద్దలుడు రాజు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభా రాజు ఏంటి అక్కడ కూర్చున్నాడు, ఆ విజన్ అయిపోయింది. పాప అడిగింది ఏంటమ్మంటే, ఏమోనమ్మా నాకు తెలియదు, నాకు ఇలా చూపిస్తాడని. ఆ తర్వాత 4 రోజుల తర్వాత నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నిమిషం మాత్రం నేను విసర్జించాను, ఆయుష్కాలం నా కృప నీకు చూపిస్తాను అనే మాటకి నిమిషము అనగా 60 సెకండ్లు, సెకండ్కి 1 మంత్ లెక్క ఆయనకి. అందుకే నాకు ఇచ్చిన దర్శనాలు బట్టి, నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నానండి. ప్రతిదీ నా విజన్స్లో ఏంటంటే, నా ఆత్మీయ బిడ్డలకేంటి, ప్రతిదీ 1 మంత్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో దేవుని మహాకృపను బట్టి అందుకే అంటాను, అంటే నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లు లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలం ఒక్క నిమిషం అంటే ఆయన దృష్టిలో 5 సంవత్సరాలు మనం సఫర్ అవ్వాలి. నేను అదే అంటాను, ఒక్క సెకండ్ ఆయనకు లోబడితే, మనము లోబడి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే 5 సంవత్సరాల ఆయుష్కాలం ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లోబడమో వెంటనే 5 సంవత్సరాలు తెలియకుండానే నరకం అనిపించవలసి వస్తుంది. అంత అవసరమా? అందుకే అంటాను, అంతదాకా వెళ్ళొద్దమ్మా, ముందే గ్రహించండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా వాళ్ళకి బయలుపరచడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే నిజంగాను అనేక మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, నాత్మీ బిడ్డలు కామారెడ్డిలో ఉన్నారు. కామారెడ్డిలో ఉన్న భార్య భర్తలు ఇద్దరు దైవ సేవకులు, వాళ్ళకి చర్చ్ ఉంది. పెద్దపల్లి దగ్గర ఒక భార్య భర్తలు, వాళ్ళకి చర్చ్ ఉంది, ఆత్మీయ బిడ్డలు. ఒక ఆత్మీయ బిడ్డ గ్లోరియస్ మినిస్టర్లో చర్చ్ సిస్టర్గా డెడికేట్ అయిపోయింది. ఇంకొక ఆత్మీయ బిడ్డ హైదరాబాద్లో ఉంటారు, ఒక ఇద్దరు 3 ఉంటారండి హైదరాబాద్లోను. ఇప్పుడు నా సాక్షిమిత్తు ముందు నేను మై విట్నెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో అది విని చాలామంది ఆత్మీయ బిడ్డలు ఫోన్ల ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఫోన్లు చేసి వాళ్ళు ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అలాగే. సో నేను అక్కడ ఉండగా పాప, మా పెద్ద పాప 2 సార్లు కూడా డెలివరీ రావటం, వెళ్ళిపోవటము, దేవుడు మా చిన్నల్ని చూపించటము, ఆ మందిరానికి ఆయన సేవకి అదే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు, సెకండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను మళ్ళీ చర్చ్కి వెళ్ళినప్పుడు, ఇతనే జయశ్రీ కాబోయే భర్త అని దేవుడు మళ్ళీ స్వరంతో చెప్పడం జరిగింది రెండో పాపకి. అంటే నేను అన్నాను, అతను ముక్కు ముఖం తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, ఎంబీఏ చేసి నా బిడ్డను తీసుకొచ్చి అతనికి ఇస్తానని నేను ఇవ్వనన్నాను. దేవుడితో ఆయనతో మాట్లాడుతున్నాము, నేను ఇవ్వను ప్రభా అన్నాను. 3 నెలలు పోరాడానండి దేవునితోను, నేను ఇవ్వను అని చెప్పి. అప్పుడు కీర్తన గ్రంథం 68 అధ్యాయంతోను సహస్ర సనేను సీనాయి పర్వతాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా నేను అతను పరిశుద్ధపరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేనే పరిశుద్ధపరచుకున్నాను, కాబట్టి నేనే అతను ఆమెకిచ్చి చేస్తాను, నువ్వు కాదన్నా నేను చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక విజన్లోను నేను ప్రేయర్ చేస్తున్నాను, ఆ ప్రేయర్లో ఒక దగ్గర ఒక 10-15 అడుగుల దూరము భిక్షాప నిండా మంచి గోధుమలు వేసుకుని నేనే మోసుకుంటూ వస్తున్నాను. దానికి చిరు లేదు, కానీ ఈ ఇక్కడికి వచ్చి గుమ్మం మీద ఎక్కేసరికి మొత్తం గోధుమలన్నీ ఉలిగిపోయినాయి కింద దారిలాగాను. అదేం తేలికైపోయింది, వెనక్కి చూస్తే దారిలాగా మళ్ళీ నేనే వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యంతో మాట్లాడారు. మరి ఏంటి ప్రభు అంటే, సేవకునికి గుర్తు గోధుమ, ఆయన శరీరము, ఆయన గుర్తు అది నువ్వే కాదనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. అప్పుడు నేనే వెళ్ళి ఆ గోధుమలన్నీ సంచిలో ఎత్తుకుని నేనే తీసుకొచ్చుకున్నాను. మరి అదే సంచి, చిలు లేదు, బట్ అలా కారిపోయింది అనమాట. అలాగా దేవుడు ఆ వివాహం జరిగించారు. ఆ వివాహం జరిగించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి. వాళ్ళు హైదరాబాద్లో ఎవాంజలిస్ట్గా ఉంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, పాపకు 3 పాపలు. నేను దేవుని యొక్క పిలుపుని బట్టి జాబ్ చేస్తూ జాబ్లోనే ఉంటూ దేవుని కృపలో అక్కడ గ్లోరియస్ మినిస్ట్రీకి కట్టుబడి దేవుళ్ళు వాక్యపు డెప్త్ ఏంటన్నది నేను గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాక్యపు అనుభవం అంతా నేను అక్కడ తెలుసుకోవటం జరిగిందనమాట. తెలుసుకున్నాను, దేవుడు అత్యధికంగా నన్ను వాడుకోవటం మొదలుపెట్టారు. అక్కడే ఆత్మీయ బిడ్డలు నాకు ఇదవటము అంతా దేవుని మహాకృపను బట్టి. సరే 2015 నేను రిటైర్డ్ అవటము, రిటైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెనుగులాట దేవునితో, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళుండమంటావు, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉందాము, అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కానీ దేవుడు భీమవరం రమ్మని క్లియర్గా నాకు దేవుడు చూపించడం జరిగింది. సో భీమవరం వచ్చేసిన మరి ఇల్లు ఎక్కడ ప్రభా అంటే నా ఆత్మీయబిడ్డ సంధ్య అని చెప్పి కామారెడ్డి వాళ్ళ సేవకులు అక్కడ ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ నాకు దేవుడు ఒక ఇల్లు చూపిస్తున్నాడు, 4 గదులు ఉన్నాయి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఇలా ఇలాగ ఉంది మమ్మీ, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి దానికి, ఆ ఇల్లు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పింది. రియల్గానే ఇదే ఇల్లు, ఆ అమ్మాయి చెప్పిన ఒక 2-3 రోజులకి నాకు ఈ ఇల్లు ఉందని, ఈ ఇప్పుడు నేను ఉన్నటువంటి చిన్నపేటలో ఈ ఇల్లు దేవుడు చూపించాడు, వచ్చాను, దేవుని మహాకృపలు ఇది కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను. సో పెద్ద బాబుకి ఇక్కడే కాలువవతల డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఆ ఇల్లు వాడికి ఇచ్చేసిన, ఇది చిన్న పాపకి ఇచ్చాను నేను ఉన్నది. బ్యాంక్ కాలనీలో ఇక్కడే స్థలము, 7 సెంట్ల స్థలము పెద్ద పాప పేరు రాయటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను దేవుని మహాకృపలను. 2018 సంవత్సరంలోను నాకు సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని దగ్గర దగ్గర ఒక 8 నెలల వరకును నా బాడీలోను రైట్ సైడు బ్రెస్ట్లో ఒక కణితి, ఒక నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నాకు అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే క్రీస్తు చేసినందున వరకు ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు ఒక మనిషికి రావాలంటే నేను శరీరానుసారంగా పుట్టిన దానికి, అది ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టిన దేవుని కుమార్తెను కాబట్టి ఆయనకు లేని హెరిడిటీ నాకెందుకు ఉంటుంది, ఆయనకు లేని క్యాన్సర్ నాకెందుకు వస్తుంది అన్న, నాకేమీ రాదు ఎందుకంటే ఆయనకి ఏమీ లేవు కాబట్టి, నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు అనే ఒక నమ్మకంతో నేను ఉండేదన్నమాట. కానీ నా బాడీలో నా రైట్ బ్రెస్ట్లోను ఒక 12 ఇంచెస్ గడ్డ కింద అది ఫామ్ అవటము, అది మూవ్ అవటము జరిగేదన్నమాట. అది దగ్గర దగ్గర 6 నెలలు నా బాడీలోనే ఉంది. నేను అది క్యాన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అనుకోలేదు అసలు. నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా నేను అనుకోలేదు. కానీ అది ఐఎఫ్జే మీటింగ్స్, జఫన్జ గారి మీటింగ్స్ కానీ భువనగిరి వచ్చి వెళ్ళానండి 2018. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను గోదావరికానికి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి, నేను పనిచేసిన హాస్పిటల్కి వెళ్తే నా ఆత్మీయ బిడ్డ ప్రమిలని, ఒరే ప్రమిల ఇట్లా ఆమె స్టాఫ్ నర్సు, నాన్న ఇలాగ ఉందినాడు అప్పుడు, అయ్యి బాబా ఆంటీ అంత 6 నెలల నుంచి నీ బాడీలో ఉంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారేంటి అని చెప్పేసి, మనకి టెస్టులు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే కార్సికోమియా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. సో అది ఇమ్మీడియట్లీ తీసేయాలమ్మా, లేకపోతే అది ఇంకా బాడీలోకి వెళ్ళిపోతే చాలా ఇదైపోతుంది, ఏ స్టేజ్లో ఉందో ఏంటంది అడిగి వెంటనే ఇక్కడ పెద్ద పాప ఇక్కడ ఎలాగంటే అప్పుడు ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ పొందుకున్నాను. ఇక్కడ పాప క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే అంత ఇన్కమ్ కూడా సింగరేణిలోను గవర్నమెంట్లో రిటైర్డ్ అయితే దగ్గర దగ్గర 30-35 థౌసండ్ వస్తుంది, బట్ నాకు 12,000, ఎందుకంటే సింగరేణిలో అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఆ 12,000 కాబట్టి వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, అంత ఇన్కమ్ నాకు లేదు కాబట్టి దేవుని మహాకృపలో అది ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ వచ్చింది. ఆ క్యాన్సర్ గడ్డ తీసేశారు, ఆ అమ్మ చిన్న బయాప్సీ చేసి పంపిస్తే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆపరేషన్ చేశాక చేసి అమ్మ గడ్డ తీసేద్దామన్నారు. నేను అన్నాను గడ్డ తీయటం కాదండి, టోటల్లీ బ్రెస్ట్ రిమూవ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో ఏమని, ఒక అవయవం పోయినా పర్లేదు, నిత్యరాజ్యానికి కుంటువాడిగానే రావచ్చు, కానీ అది ఆ యొక్క అనారోగ్యంతో అంటే ఐ మీన్ ఒక కాలే కానీ ఒక నీకు ఆయాసకరం ఉంటే తీసేసి దేవుని రాజ్యానికి రావచ్చు అన్నట్టుగా ఆ వాక్యం చదివి, ఓహో ఇది నిశ్చిత్తం ప్రభా అనుకుని వెళ్ళి డాక్టర్తో చెప్పాను నేను, ఏమని నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చేసేశారు. తర్వాత 2 రోజులు నన్ను ఇంటికి పంపించేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ ముందు రోజు దేవుడు నాకు చూపుతాడు క్యాన్సరు సూట్ కేసు ఫైలు, తర్వాత క్యాన్సర్ సంబంధించేటువంటి అన్నీ నేను పాప డిశ్చార్జ్ ఇంటికి వస్తున్నామంట. నా వెనకాల అతను మోసుకొస్తాను, ఎవరంటే అతను నా భర్తట, అతను మోసుకొస్తున్నాడు. అదేంటది నాకు భర్త ఎవరున్నారు, అతను ఎవరు మోసుకొస్తున్నాడు అనుకుని వచ్చిన తర్వాత ఒక 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. వచ్చి అమ్మ ఇతను ఎవరంటేని, అమ్మ మా మిస్సెస్ అని చెప్తున్నాడు అతను. చిచ్చి ఇతను నాకు భర్త ఏంటి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఓకే ఓకే నా ఫైల్ తీసి ఒక్కొక్కరిని టిక్ పెట్టాడు పెట్టి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు, నీ క్యాన్సర్ని మొత్తము ఆ లూసిఫర్ ఆ యొక్క దురాత్మ తీసుకుని వెళ్ళిపోయింది. ఫైల్తో సహా బ్యాగ్ సూట్ కేసుతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. అదేంటి ప్రభా, క్యాన్సర్ ఫైల్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఏంటంటేనే ఇక నీకు లేదు క్యాన్సర్. తర్వాత నో రేడియేషన్, నో కెమో, ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేశారంతే. ఎందుకంటే అక్కడ ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా సరే టెస్ట్లో కూర్చున్నప్పుడు ఆ పేషెంట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏంటండి అయ్యి బాబోయ్ ఆ రేడియేషన్ ఎలాగమ్మా, ఆ కెమో ఎలాగమ్మా, ఆ మొక్కమంతా నల్లగైపోతుంది, జుట్టు ఊడిపోతుంది, తర్వాత రక్తం అంతా ఇదైపోతుంది అని వాళ్ళు చెప్పిన ప్రభువా, ఇది కూడా నా జీవితంలో అంగీకరించావా నువ్వు, నీ పాపాలన్నీ నేను అయిపోయాక పడేసుకున్నాను అని అన్నావు కదా, మరి పడేసుకున్న వాడివి అవన్నీ నేను యాక్సెప్ట్ చేయాలంటే దీనికన్నా నేను తీసుకెళ్ళిపో అని వాళ్ళ ఇంకా చూస్తూ నేను ఆ మనసులో అలాగ అడుగుతూ హాస్పిటల్లో ప్రతి టెస్ట్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకునేదని. రేడియేషన్ దగ్గర ఓ ఓ అని అరుస్తూ ఉంటే ప్రభా నేను కూడా ఆ రేడియేషన్కి వెళ్ళి అలాగే అరవాలా, ఇది కూడా నా జీవితం నువ్వు అక్సెప్ట్ చేసావు ప్రభా, అంగీకరించావా అని దేవుడిని ఇలాగ అడుగుతూ ఉంటే దేవుని మహాకృపలో ఏంటంటే అవేమీ లేవమ్మా నీకని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఏమాత్రము నేను యోగ్యత లేని దాన్ని, అయోగ్యురాలని, తండ్రి అంతా కూడా అర్హత లేని దాన్ని నేనైతే. ఎందుకంటే నా 38 సంవత్సరాల వరకు ఎప్పుడైతే నాకు డైవర్స్ అయిందో నా ఇష్టానుసారంగా ఉన్నాను నేను. అంటే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పెద్దమైన పనులని కాదు, కానీ ప్రతిదీ దొంగతనం చేశాను. ఎందుకంటే తక్కువ జీతం ఉండేది కాబట్టి నా మందులు అమ్ముకునేదాన్ని నేను. ఎందుకంటే యాజ్ అ ఫార్మసిస్ట్గా నేను ఉంటూ ఒక 2000 రూపాయల మందులు అలాగే 4-5 సార్లు అమ్ముకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో అట్ల ధర దాని కింద 4 ఇంతలు 5 ఇంతలు వేసి మళ్ళీ మందిరంలో నేను ఇచ్చేయటము జరిగింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా దానికి ఇంత చేసి ఇచ్చాను, అలాగే నేను చేశాను. కానీ చేసిన దానికి ప్రతి ఒక్క పనికి ఇక్కడ మాత్రం శిక్ష తప్పదు. ఇక్కడ శిక్ష నువ్వు అనుభవించకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిందని, ఆ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ శిక్ష అనుభవించాలి. సో ఈ కార్సికోమ్య ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను గ్రహించాను. దేవుని మహాకృపలో ఆ రీతిగా నడిపించబడుతున్నాను. దీనికన్నా ముందు గోదావరిలో నేను ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న సమయంలోను లక్ష్మణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ బాబు 10 సంవత్సరాల బాబు, వాడికి చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి హాస్పిటల్లో 4 రోజులు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి బాధపడిపోతుంటేనే వాళ్ళ భార్య సుధా అని చెప్పి నాకు ఫోన్ చేసి, ప్రేమ చిన్నోడికి మనిషికి బాగాలేదని అంటేనే ఒక పంచే సుధా ఒక ఆయిల్ బాటిల్ కొనిచ్చి పంపించి నాకు, ఇవాళ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్పి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చిస్తే ప్రేయర్ చేసి ఇచ్చి తెల్లవారు గట్ల 5 గంటల దాకా మేము ఒక 10 మంది దాకా మన ఆత్మీయ బిడ్డలు అందరం కూర్చొని ప్రేయర్లో ఉన్నాము. ఆయిల్ సంతకాడన్న 6 గంటలకి 7 గంటలకి నేను పంపించేసిన ఆమె హిందువులు, వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన మీదను ఆ బాబు మీదను సిలువు గుర్తు వేసి ఛాతీకి రాసి అలాగే వాడు మంచం దగ్గర పడుకుంటే కరెక్ట్ ఇక్కడ ఎప్పుడైతే 5 గంటలు ప్రార్థన అయిపోయిందో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి అన్న ఐసీయూలోకి వెళ్ళాడంటండి. ఆ అబ్బాయి చూసి, అంకుల్ ఇన్ని రోజులైంది ఎప్పుడు మీరు రాలేదు కదంటే, ఈరోజు నీ కొరకు అపాయింట్మెంట్ అయ్యానమ్మా నేను, ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పి ఆ ఛాతీ అంత ఇలా సమర్ చేసి ఇలా చెయ్యంత అడపక్కన అంతా చదివి, అమ్మ కొత్త డాక్టర్ గారు వచ్చారు నా కొరకు లేలే అంటే పొద్దు పడుకొని అమ్మ 5 రోజుల నుంచి నిద్రలేదు కదా అని అన్నాక నొప్పి తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము ఏం భయపడకని చెప్పారంట. 2 సార్లు అలాగా టచ్ చేశారంట. 2వ సారి టచ్ చేసి అయిపోయిన తర్వాత అమ్మని లేపేసరికి ఈయన మాయమైపోయాడు, లేరు అక్కడ. అంతే తెల్లారేసరికి వెంటనే నాకు 6 గంటలకు ఫోన్ చేసింది, ప్రేమ ఇలా జరిగింది ప్రేమ అని. సో దేవుడు ఆ రీతికి అద్భుతమైన కార్యం జరిగించాడు అక్కడ. సో తర్వాత మా ఇంటి దగ్గర సురేష్ పాస్టర్ గారు ఎవరింటికో విజిట్కి వెళ్తూ విజిటింగ్ చూసుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా ఆత్మీయబిడ్డ జెస్సీ అని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి, ఆంటీ ఆంటీ మా వదిన వాళ్ళ తమ్ముడు సమ్ ఏదో సూపర్ వ్యాసం అంతా ఏదో కాదండి, ఏదో పొలాలకు వేసుకునే పురుగుల మందు తాగి అతను జమ్ముగుంటలో ఉంటాడంట, గోదావరి గనిలో జరిగిన విషయం, చనిపోయాడు, మందు తాగేశాడు, చావబతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు అని అంటున్నారు అని చెప్తే సురేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు నేను అమ్మాయి ప్రేయర్ చేస్తూ ఉంటే రమేష్ అతని పేరు రమేష్, రమేష్ చనిపోలేదు బతికే ఉన్నాడు అని ప్రతిరోజు స్వరంతో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయికి అతను తిరుగుతున్నట్లుగాను, అతను పని చేసుకుంటున్నట్లుగాను, మళ్ళీ పొలాలకు వెళ్తున్నట్టుగాను, వాళ్ళు గౌడ్స్ అనమాట అండి, కళ్ళు తీసినట్లుగాను అలా కనబడుతూ ఉండేదట. ఆమె ప్రేయర్ చేస్తుంటే, ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తుంటే, నేను ప్రేయర్ చేస్తుంటే 10 రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లో కూర్చొని ఎన్నిసార్లు రమేష్ బతికే ఉన్నాడు, రమేష్ బతికే ఉన్నాడు, ఆయన అతను చనిపోడు అని చెప్తున్నాడు. 10 రోజులు జమ్మగుంట హాస్పిటల్లోను రోజుకి 10,000 చొప్పున 10 రోజులు 100,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నాక 11 రోజులు అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు ఆడ బతికి బయటకు వచ్చి ఒకవేళ కలిగీటకెక్కినా ఆడ ఎప్పు తీర్చుకోలేడు, చచ్చిపోతే శవాన్ని ఇవ్వండి మేము ఇవ్వలేము డబ్బులు అనగానే ఆ వెంటిలేషన్ తీసేశారు అతనికి. చనిపోయాడండి, చనిపోయాడు. తెల్లవారుగా అట్లా 4 గంటలకు జరిగింది ఇది. 10వ రోజున నా ఆత్మీయ బిడ్డ జెస్సి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకుని జమ్మిగుంట వెళ్ళింది, మంత్రిని వెళ్తుంది వాళ్ళ అక్కోళ్ళింటికి. అక్కోళ్ళింటికి కాదమ్మా, అక్కడికి వెళ్ళు, వెళ్ళి అక్కడ చూసి ఏ సంగతి పని అని చెప్పాను అమ్మాయికి. సరే బాబుని తీసుకుని వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ ప్రేయర్ చేసి ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు రమేష్ చచ్చిపోయాడని చెప్పేసి. తెల్లారగట్ల 4 గంటలకు జరిగిన విషయము, 8 గంటలకి అమ్మాయి భాగ్యనగర్ దిగి వెళ్ళింది. 8 గంటలకి హాస్పిటల్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక భార్య అన్న వదిన తల్లి తండ్రి అందరూ గొడ్డున చచ్చిపోయిన బయట ఐసీయూ దగ్గర బయట కూర్చుని ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఏంటంటే రమేష్ చచ్చిపోయికి వచ్చావమ్మా అందరికి. రమేష్ చచ్చిపోవటం ఏంటి, 10 రోజులు ఆయన మాతో చెప్పాడు ఆయన బతికే ఉన్నాడని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లేదు చనిపోయాడు అనగానే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది. నేను డ్యూటీలో ఉన్నానప్పుడు, రమేష్ ఏం మాట్లాడుతున్నావు, రమేష్ చనిపోవటం ఏంటి, మాట్లాడింది మనుషుడు కాదు నరుడు కాదు జీవంగల దేవుడు మాట్లాడాడు కనుక వెళ్ళి ఇమ్మీడియట్లీ నేను ఇచ్చిన ఆయిల్ తీసి అతను నుదుటిపైన గుత్తు వేసి నోట్లో 2 డ్రాప్స్ వేసి పేరు పెట్టి పిలువలేస్తాడని చెప్పాను. ఆంటీ వెళ్ళనివ్వరండి, నువ్వు వెళ్ళు వెళ్ళనిస్తాడన్నాను. సీవోటీలో అమ్మాయిని వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళకపోతే వెళ్ళి తలుపు తీయమని గట్టిగా గద్దించేసరికి తలుపు తీశారు. ఈ అమ్మాయి వెళ్ళింది ఆ ఆయిల్ సంచిలో బ్యాగ్లో చేయి పెట్టేసరికి ఆయిల్ బాటిల్ ఎప్పుడైతే అమ్మాయికి టచ్ అయిందో ఈ జెస్సీ అన్న అమ్మాయికి, అమ్మాయి పేరు గంగా, బాప్తిసం తీసుకున్నాక జెస్సీ అని పేరు పెట్టాడు డాడీ. సో ఆ ఆయిల్ బాటిల్ టచ్ అవ్వగానే షేకింగ్ మొదలైంది. ఆ ఒక చేతితో పట్టుకుని ఆయిల్ బాటిల్ తీసుకుని ఆయిల్ చేతిలో వేసుకుని నుదుటిపైన గుర్తు వేసి ఒక 2 డ్రాప్స్ నోట్లో వేసి రమేష్ అని పేరు పెట్టి పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు అతను. తెల్లారగట్ల 4 గంటలు చనిపోయిన వ్యక్తి 8 గంటలకి లేచి కళ్ళు తెరిచాడు. వెంటనే ఈ అమ్మాయి బయటకు వెళ్ళి వాళ్ళ భార్య అని వాళ్ళ తల్లిని ఒకళ్ళొకళ్ళు తీసుకొచ్చి చూపేసరికి వాళ్ళ అన్నయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్టీడీ బుద్ధికొచ్చి నాకు కాల్ చేశాడు. అమ్మ ఇప్పటికే 100,000 రూపాయలు అయిందమ్మా, ఇప్పుడు వాడు బతికాడు, మళ్ళీ ఇంకేందంటే ఒక్క పైసా తీసుకున్నానా డిశ్చార్జ్ చేస్తాను వెళ్ళిపోండి అన్నాడు. అద్భుతం. వీళ్ళు వెళ్ళేసరికి ఆ 10 రోజులు వెంటిలేషన్ ఉన్న వ్యక్తికి డిశ్చార్జ్ రాసేది తీసుకుని వెళ్ళిపోయారంతే. సో చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ బతకటం జరిగింది. బట్టి ఎందుకంటే ప్రతిదీ నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా, ఈ వరము ఈ గిఫ్ట్ నాకు ఇస్తావా ఇవ్వా అని దేవుని మీద పోరాడుకుని నేను ప్రార్థనలో ఉపవాసాలు ఉండి 2 times 40 days కంప్లీట్ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేదని. ఒకరోజు నా ఒక సిస్టర్ డ్యూటీ నుంచి వెళ్తే వెళ్తూ అక్క 2 అక్కని లోన పిలిచాను, టీ పెట్టి ఇద్దరం తాగాము. తను వెళ్ళిపోతుంటే బయట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏదో గుబ్బమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. చూడక్క అదొక దేవుడు, వాళ్ళొక పూజలు ఎలా చేస్తున్నారు చూడకని ఫోన్లే వేయాలి ఎలా చేసుకుంటే మనకెందుకు అని అక్క వెళ్ళిపోయింది. కానీ నేను అక్కడ చూసి థు అని ఉమ్మేసి నేను లోనికి వెళ్ళిపోయినా. ఆ రాత్రి 11:30, 12:30 1 గంటన్నర ప్రేయర్ జరుగుతుంది కానీ ఏదో నవలేసి ఊసేసిన చెరుకు ముక్కలాగా ఉంది నా ప్రార్థనా జీవితం. చప్పగాను ఏంటి ప్రభా పరిశుద్ధాత్మ సన్నిధి లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నేను దేవుణ్ణి అడిగాను. అంటేనే నాకు బయలుపరచు ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేసినాను అని అడిగినప్పుడు ఒక విజన్ చూపిస్తున్నాడు దేవుడు నాకు. దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనూ మా హాస్పిటల్ ఉంటుంది, నేను డ్యూటీ చేసే హాస్పిటల్. అక్కడి నుంచి ఒక చీకటి శక్తి, అది గ్రీన్ కలర్ అంచుతో ఉన్నటువంటి చీర కట్టుకుని ఇక అన్ని దాని దాని అంటే ఒక మరచెంబు ఇంకేదో ఒక బోను ఇక అన్నీ పెట్టుకుని వచ్చేస్తామంట. ప్రభా ఇది పలానా ఊర్లో ఉండాలి కదా ఆంధ్రాలోను, ఇక్కడికి ఎందుకు వచ్చింది ప్రభా అని దేవుణ్ణి అడిగిన నేను. అడిగితే అమ్మా నువ్వు ఇందాక ఉమ్మేసావు కదా దాని మీద అసహించుకుని అందుగురించి నీ దగ్గరకు వస్తాను ప్రభా. అదే నాకు ఎలా తెలిసిందంటే నేను పడుకున్నాను 1:30, 1:40 పడుకున్నాను, ప్రేయర్ అయిపోయి పడుకున్నాను. నా చెయ్యి మంచం మీద తడవటం అది, అప్పుడు 40 డేస్ ఫాస్టింగ్స్లో ఉన్నానండి, మంచం మీద తడుతుంది. ఏంటి తడుతున్నాను ఏంటని కలేమనుకున్నాను, కానీ కలితే చూసరికి నిజంగా నా చెయ్యి ఆయిల్ బాటిల్ పట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ బాటిల్ లేదు, విజన్లో నేను చూస్తున్నాను. వెంటనే లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని చెప్పు ప్రభా అని చెప్పి మోకరిస్తే దేవుడి విజన్ చూపిస్తున్నాడు నాకు. అది పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గర నీరబోటు ఒక 10 ఫీట్స్ ఉంటుంది ఆ వ్యక్తి ఆ లేడీ, పది అంగలు వేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు ఇది పలానా ఊర్లో ఉన్నది కదా, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు తిట్టావు కదమ్మా అన్నాడు. అయితే అంటే అలా తిడితే వచ్చేస్తుందా, ఒకవేళ వాళ్ళు బలహీనలు అనుకో చచ్చిపోతారు అన్నాడు ఆయన. అంటే అలా తిట్టిన వాళ్ళు బలహీనంగా ఉంటే అప్పుడు చచ్చి అంతే చచ్చిపోతారు అన్నాడు. ప్రభువా అలా జరగటానికి వీలేదని చెప్పి దన్ను రావటట్లేదు. దేవుని రక్తం చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి గోదావరి కానీ పై నీకు ఎంత అధికారం ఉంది ఇక్కడికి రావటానికి, ఎన్ని ఎంత ధైర్యం నీకు, ఏసునామలు ఆజ్ఞాపిస్తున్న వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను. వెళ్ళిపోమంటే వెళ్ళనంది, తలకాయ ఊపుతుంది వెళ్ళనని ఊపుతూ ఉంటేనే నా చేతులను ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుని చేతులు వేసుకుని వేసి దాని మొక్క మీద కొట్టాను. వెనక్కి తిరిగి ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. అప్పుడు అడిగాను, ప్రభువా నేను అన్నాను ఇక రేపు ఇంకెవరన్నా ఇలాగనంటే వాళ్ళంటే ఇలాగే చచ్చిపోతారు వాళ్ళని అన్నాడు. అయితే అది ఇంకా వెళ్ళటానికి వీల్లేదు ప్రభా అని వెళ్ళి మళ్ళా ఇంకొక 10 అడుగులు వేస్తే అది మెయిన్ రోడ్ ఎక్కేస్తుంది అనమాట. దానికి ఆపోజిట్గా వెళ్ళి పుల్కాలు పైకి లేపి తన తల మీద పెట్టి నా తొడలోతు వరకు తొక్కేసాను, దాన్ని భూమిలోకి తొక్కేసాను. కరెక్ట్ 1 అవర్, 1:40 నుంచి 2:40 వరకు ఈ విజన్ జరిగింది. నా కడుపులో గర్భసంచి తీసే చిన్నప్పుడు నా 23 ఏజ్లోనే గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ ప్లేస్లో తలకాయ అంత గడ్డ, 15 ఇంచెస్ పొడుగు, 15 ఇంచెస్ వెడల్పు. అలాగా 2018 నుంచి మన లాస్ట్ 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక భయంకరమైన కాంప్లికేషనే. ఎంత దారుణం అంటే ప్రతిదానికి నా బిడ్డ, నా పెద్ద బిడ్డ, ఎందుకంటే పెద్ద చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి రావటం, ఆయన సావకి వెళ్తూ ఉంటాడు, పిల్లల్ని చూసుకోవాలి కనుక చదువులు, అమ్మాయి రాలేకపోయేది. చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ అయితే ప్రతిసారి లీవ్ పెట్టుకుని పాపము ఆ బిడ్డ మొగరాయిల్లాగా వచ్చేసి అన్నీ దగ్గరుండి నిజంగాను బంగారం అండి నా బిడ్డ, పెద్ద బిడ్డ బంగారము, చిన్న బిడ్డ బంగారము, నా కొడుకు అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో సహకరిస్తూ ఉంటారు. నాకు అప్పులు చేశాను, తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటున్నాను, బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా అని అడిగాడు ఆయన. కాదనుకో ప్రభువా అని చెప్పి అలాగుంటే, సరే ప్రభా చర్చిలో ఇచ్చేస్తాను దేశం ఇప్పుడు కాదు నేను చెప్తాను అప్పుడు ఇమ్మన్నాడు అక్కడ గోదావరి గన్లో ఉన్నప్పుడే. సరే ప్రభా నేను లార్డ్ గ్రీస్ చర్చాను హైదరాబాద్లో, నేను అక్కడ పాప పెద్ద పాప వెళ్తూ ఉండేది అనమాట అక్కడ లార్డ్ గ్రీస్ చర్చ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన, చాలామంది ఉన్నారు సిన్హా గారని, పాస్టర్ సిన్హా గారైన వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పాడంట, ఏమని నీ దగ్గర శ్రేష్టమైనది ఇచ్చామని నేను ఆటోలో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు తీసే బ్రాస్లెట్ వెళ్ళి ఆల్టర్ మీద పెట్టరా అని చెప్పాడు నాకు ఆయన. ప్రభా ఇక్కడ ఇవ్వాలా, అవును ఇక్కడ ఇయ్యి అన్నాడు. తీసుకెళ్ళి ఆల్టర్ మీద బ్రాస్లెట్ పెట్టేసి వచ్చేసిన తర్వాత చెవులకి, నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అన్నీ వేసుకుంటానని, పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒక రోజు అంత అవసరమా బిడ్డ అని అడిగాడు నన్ను దేవుడు. అవసరం కాదనుకో ప్రభా అని చెప్పి అయినా సరే వేసుకుని వెళ్ళాను. చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్తే సురేష్ పాస్టర్ గారు అంటున్నారు, స్వయంగా దేవుడే స్వరం విప్పి బిడ్డానికి అంత అవసరమని అడిగినా సరే పెట్టుకుని వచ్చావంటే నీకు దేవుడి మీద భయం లేదా, దేవుడి మీద ప్రేమ లేదా, నువ్వు దేవుని బిడ్డవు కాదా? ప్రభా నా పక్కన నా ఆత్మీయ బిడ్డ జెస్సీ ఆంటీ, అరగంట ముందు ఆయన అన్న మాటలు ఈయనకెలా తెలిసింది, సేవకుడికి ఎలా తెలిసింది అంటే, ఒరే ఆయన ఆయన కొడుకే కదరా ఆయన చెప్పుంటాడు ఇంకి అని మేము మాట్లాడుకుని తెల్లారే దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసల తాడు, 3 పేటల నల్లపూసల తాడు, చైను, చెవులు ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు అవి, ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి పట్టుకెళ్ళి చర్చికి ఇచ్చేసిన, డాడీకి ఇచ్చేసిన. డాడీ అన్నారు, ఏంటమ్మా ఇది, రాత్రి 2 గంటలకు ఓపెన్ చేశారు ఆయన, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అన్నాను, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి డాడీ అన్నాను. ఆ శక్తి పరిచయం జరుగుతుంది అప్పుడు ఆ ప్రేయర్లో ఓపెన్ చేసి చూసి ఏంటిది బంగారం ఏంటిది అని వెంటనే కాల్ చేశారు. అప్పుడు అన్నాను, డాడీ ఆయన ఇచ్చేయమన్నారు, నేను ఇచ్చేసాను అంతే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ నేను ఏ రోజు కూడా నేను బంగారం పెట్టుకోలేదు, పిల్లలకి అప్పటికే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన. మళ్ళీ నా చేతులతో ఒక చిన్న పొరపాటు, నా మా పెద్ద మనవరాలు ఎవరో పిల్లలు గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంటే నాకు ఫోన్ చేసింది, అమ్మమ్మ ఆ పక్కింటి అక్క కాళ్ళకి గల్ గల్మని పెట్టుకుందంటే నాన్న నీకు వచ్చినప్పుడు కొంటానన్నాను. మాట మరుసుకు కొంటానమ్మా నన్ను, మాట మరుసుకాని కాదండి అన్న అనమాట. అన్నందుకు నాకు విజన్ ఏం చూపిస్తాను అంటే, చర్చిలోను ఒక మూల అంటే చెత్త పడేసిన చోటకి వెళ్ళి ఫుల్ కిన్లే బాటిల్ సీల్డ్ బాటిల్ పట్టుకెళ్ళి పడేసి మట్టితో పట్టుకున్నటువంటి ఖాళీ బాటిల్ కొంచెం నీళ్ళు ఉన్నది మోసుకొచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను. ఏంటి ప్రభా అలా తెచ్చుకుంటాను ఏంటని నేను దేవుణ్ణి అడిగాను. అడిగితేనే నువ్వే కదా పరిశుద్ధాత్మ వద్దనుకుని చెత్త నేర్కున్నావు నువ్వు కొనిస్తావా అని అన్నాడు. ప్రభు కొన్న ప్రభు అని చెప్పి ఇక్కడ మళ్ళీ అక్కడ దేవుని ముందు ఒప్పుకోవటం. తర్వాత అంటే ఆయన ఆ రీతిగా దర్శనాల ద్వారా మాటల ద్వారా బయలుపరచడం చెప్పడం అలా జరిగిందనమాట. సో అయిపోయిందండి, ఈ గడ్డ తీసేశారు, ఆపరేషన్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. అసలు తర్వాత కరోనా వచ్చిందండి 2022 గబ్బలో 21లోనో భయంకరమైన కరోనా. ఎలాగంటే రిలయన్స్కి వెళ్ళాను, అక్కడ నా ఊపిరి అందట్లేదండి, మోషన్ లెటర్ మొత్తం అన్నీ ఒకేసారి వామిటింగ్ 3 ఒకేసారి వచ్చేస్తుంది. ఆ యొక్క రిలయన్స్లోను ఆ యొక్క ఏసీ రూమ్లో ఉంటుంది కదా, వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళిపో, వెంటనే ఇంటికి వెళ్ళిపో. నిజంగాను ఆ రేషన్ ఎలా తీసుకున్నాను, పెద్ద లైన్ ఉంది, అదేంటో మరి అందరు తప్పుకున్నారు. నేను వెళ్ళాను 480 రూపాయలు, చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళాను, కానీ 480 రూపాయలు కట్టేసి వచ్చేసాను. బండి మీద ఎలాగ వచ్చాను నాకు తెలియదండి. ఇంటికి వచ్చాను, బ్యాగ్ ఇంట్లో పడేసి పడుకుంటే నీరబొట్టి 12 అవర్స్ నేను కోమాలోనే పడుకుండిపోయినా, ఎవరు నన్ను లేపలేదు. మెలకు వచ్చాక అప్పుడు ఏమి జరిగింది ప్రభా అని దేవుణ్ణి అడిగితే, నేను బండి మీద రావటము ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా కనబడుతుంది, అంటే అంత ఏ ట్రాఫిక్ నాకు అడ్డు రాకుండా దేవుడు చేసుకుని నేను తీసుకొచ్చానమాట, బతికించాడు అనమాట. అప్పుడు మా డాక్టర్ వస్తుంది అని చెప్పేసి మా ఆవిడతో పాటు మేము చేసాము. ఆమె విజయవాడలో ఉంటారు, ఆవిడే తను కాల్ చేస్తే ప్రేమ పలానా మెడిసిన్ వాడు. ఆల్రెడీ నా ఆత్మీయ బిడ్డలు రాజమండ్రిలో ఉంటారు, ఎవరు విశాఖపట్నము వీళ్ళంతా కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో ఉంటారు అనమాట అండి. వాళ్ళు అన్నారు వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ప్రేయర్స్ ద్వారా చాలా అద్భుతంగా స్వస్థతలు పొందుకున్నారు. చచ్చిపోవలసిన వాళ్ళు కిరణ్ అని హైదరాబాద్ విశాఖపట్నం, ఆ అబ్బాయి చనిపోవలసిన వాడు బతికాడు. మన రాజమండ్రి బ్యాంకు మేనేజరు ఆ అబ్బాయి శ్రీకాంత్ అని, ఆ అబ్బాయి కూడా వాళ్ళు ఏ మందులు వాడారో, నాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ మందులు నేను వాడేసాను ఇక్కడ. కానీ అది కరోనా అని అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో ఈ ఊపిరి అంతా పోవటం అప్పుడు అంది, అప్పుడు స్టెరైల్ మెడిసిన్ పళ్ళ పెట్టి ప్రేమని మా డాక్టర్ చెప్పారు. సో అప్పుడు అవి పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత వితిన్ ఒక 3-4 డేస్ తన సెట్ అయిపోయినా అలా కరోనా నుంచి తప్పించేశాడు దేవుడు. అలాగే ప్రతి అనారోగ్యత దేవుడు అలా తప్పించుకుంటూ ఈ రోజులో సజీవులు ఎక్కడ ఉన్నట్టే ఆయన మహాకృప అండి. సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈరోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు, వచ్చి నా ముందు మోకరించి, అమ్మా మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళ్ళతో నేను చూస్తున్నాను, ఆ క్రూసైడ్లో మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసాను అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను వండర్ అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసే డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు. అలాగా చాలా దర్శనాలు దేవుడు చూపించటము జరగటం వెంటనే జరిగేసింది అనమాట అవన్నీ. సో ఇలాగ దర్శనాల ద్వారా కళల ద్వారా ఆయనలో ఎదగటము ఈరోజు వరకు కూడా నడిపించబడటం జరుగుతుంది దేవుని మహాకృపలో. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని శ్రీకొండ రాజు గారు తన యొక్క ఛానల్లో వేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా పాపం అంతా విజయవాడ నుంచి సభపడి ఇక్కడికి వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని మా ఆలోచన, మా ఆశ ఎందుకంటే ఒక్క ఆత్మైనా అగ్నిలోంచి తప్పించే భక్తి చేయమన్నాడు దేవుడు. ఈ సాక్ష్యమని ఒక్కలైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, మామూలుగా రావటం కాదు, వెనుతిరిగి చూడకుండా ఉండేటటువంటి భక్తి చేయమన్నాడు. అంటే ఎవరినైనా మనం రక్షిస్తున్నామంటే వారు వెనుతిరిగి చూడకూడదు మళ్ళా. అలాగా దేవుని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో స్తంభాలుగా ఉంటారంట ఆయన అంటున్నాడు. కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించడం కొరకు ఈ సాక్ష్యం అనేక మంది విని ఆశీర్వదించబడాలని సహోదరి ఆశ, నా ఆశ. సో ఈ ఆశ దేవుడు నెరవేర్చినందుకు ఈ దినము. మరి ఈ మాటలు విని మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడిపి మీరు కూడా దేవుని బిడ్డలుగా మలచబడాలని నా ఆశ. ఇది దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.